ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 22వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 13వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 20 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు.

0: శ్రోతలు ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు విందాం సూక్తి సుధ కార్యక్రమంలో ఏ రామ్మోహన్ శర్మ గారు తెలియజేసి మైతోక్తులు. వినే ముందుగా ఈ ప్రకటన విందాం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: యవ్వనిచే జనించు జగమవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడనాది మధ్యలయుండెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాణి నాత్మభవు ఈశ్వరునే శరణము వేడదన్. పోతన మహాశయుడు గజేంద్ర మోక్ష ఘట్టంలో భగవంతుని గురించి చక్కని భావన చేశాడు. ఈ భావనతో ఎవరైతే సర్వస్వ శరణాగతి చేస్తారో అట్టివారు సమస్త భవబంధాల నుండి విముక్తులై భగవత్సన్నిధి అనే నిధికి అధిపతులవుతారు. వారే నిజమైన పరమేశ్వరానుగ్రహమునకు పాత్రలవుతారు. అందుకే కంచి పరమాచార్యుల వారు శంకరుణ్ణి ఎవరైతే భక్తితో పూజిస్తారో అతడే నిజమైన ఐశ్వర్యవంతుడు అని పొదుపైన మాటల్లో చక్కగా చెప్పారు. శివానుగ్రహం ద్వారానే జ్ఞానప్రాప్తి లభిస్తుంది. ఈశ్వర పూజ అంటే శివుణ్ణి పూజించడం మాత్రమేనా అంటే కాదు. విష్ణువు, శ్రీహరి, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు ఎవరిని పూజించినా అది ఈశ్వర పూజలే అని స్మృతులు చెబుతున్నాయి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోర్చ హృదయం శివ. ఈ రకంగా శివకేశవులకు అభేదం చెప్పబడింది. నిర్మలమైన హృదయంతో అనన్య భక్తిభావంతో ఏ పేరుతో ఏ దైవాన్ని పూజించినా అదంతా ఈశ్వర పూజనే. మహాత్ములు, యోగులు, తపోనిష్టా గరిష్ఠులైన వారు ప్రపంచమంతా ఈశ్వర స్వరూపమనే బుద్ధితో జగత్తును సేవిస్తారు. అది ఈశ్వరాధనే అవుతుంది. పరమేశ్వరుని అర్చించాలనుకునే వారు మొదట ఆయన సంతానమైన సమస్త ప్రాణులను సేవించాలి. అదే నిజమైన శ్రేష్టమైన ఈశ్వర పూజ. పురాణేతిహాసాల్లో ఈశ్వర పూజ చేసి

0: పరిస్థితులు వరుకులు పరుగులతో కాలం గడుస్తూ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో పూజలు పునస్కారాలకు ఎక్కడ కుదురుతుంది అనే సందేహం కలుగుతుంది. అయితే సనాతన ధర్మంలో ఈ సమస్యకు చక్కటి పరిష్కారం సూచించబడింది. ప్రతి మనిషి ఏదో ఒక పని చేయక తప్పదు. ప్రతి కర్మకు కారణం దైవమే. కావున ఆ చేసే పనుల్లో దైవాన్ని జోడిస్తే అది ఈశ్వర పూజ అవుతుంది. అలా స్వకర్మలను ఈశ్వర పూజలుగా మలుచుకొని తరించిన భక్తాగ్రేసర్ల వృత్తాంతాలున్నాయి. బట్టలు నేసే వృత్తిని నిర్వహించే కబీరు మనస్సు నిండా భగవంతుని నింపుకుని నేత పని చేసి తరించాడు. చెప్పులు కుట్టే రాంతోడు కులవృత్తి చేసుకుంటూనే రామనామాన్ని సదా స్మరించేవాడు. గోరా అనే కుమ్మరివాడు పాండురంగనామాన్ని జపిస్తూ కుండలు చేసి భగవత్కర్మను ఆచరించినట్లు భావించాడు. శివభక్తుడైన నందనార్ తోటి బాలరుతో చెరువు తవ్వటం మొదలుపెట్టినా చూస్తుండగానే శివగణాలు కూలీల రూపంలో వచ్చి క్షణాల్లో ఆ పని పూర్తి చేశారు. కావున ఎంత కష్టమైన హీనమైన స్వకర్మలలో ఈశ్వరుడు అదృశ్యంగా ఉంటూనే అనుగ్రహిస్తాడు.
1: శ్రోతలు ఇంతవరకు సూక్తి సుధ కార్యక్రమంలో ఏ రామ్మోహన్ శర్మ గారు తెలియజేసిన మైతోక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం సంస్కృతంలో వార్తలు 6:55 ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు తాగునీటికి ప్రధాన ఆధారమైన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సుమారు 152.95 కోట్ల రూపాయల వ్యయంతో బ్యారేజీలోని 117 వరద గేట్ల మార్పిడి పనులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంక వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులో వరద గేట్లతో పాటు ఇతర యాంత్రిక పరికరాలను కూడా ఆధునీకరిస్తారు. పనులు పూర్తయితే బ్యారేజీ భద్రత, వరద నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబైలో నిన్న పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు.
1: హెపటైటిస్ సి పవన్ కళ్యాణ్ గారు షోల్డర్ ప్రాబ్లం వస్తే ఆపరేషన్ కి వచ్చారు. ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్ గా అయింది, ఆయన చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతున్నారు. రెండో హ్యాండ్ కూడా చిన్న ప్రాబ్లం ఉంటే కూడా వీడియో తెరచుతోనే బాగోతుంది కూడా చెప్తున్నారు. ప్రజల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజలు లేకుండా పబ్లిక్ కూడా విపరీతంగా రావడం, వాళ్ళందరినీ నెట్టుకుంటా పోతే వాళ్ళ ప్రెషర్ కూడా ఈ షోల్డర్స్ కనపడి ఆయనకు ఆ సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది.
0: అలాగే వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదాన్ని రాష్ట ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. మృతి చెందిన వారి భౌతిక కాయాలను స్వస్థలాలకు చేర్చడంతో పాటు అక్కడ ఉన్న మిగిలిన పర్యాటకులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగుతోందని తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు

0: సింగరేణి భరోసా యాత్ర నిర్వహించనుంది. తెలంగాణలోని కొత్తగూడెం నుంచి మంచిర్యాల వరకు సాగే ఈ యాత్రలో సింగరేణి కార్మికులతో సమావేశాలు, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ యాత్రలో 4 జిల్లాల్లో 3 బహిరంగ సభలు, 5 చోట్ల కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేశామని, సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు భరోసా కల్పించడమే యాత్ర లక్ష్యమని రాష్ట బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విమానాశ్రయ ఏర్పాటు, భూసేకరణపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. ఉడాన్ పథకం కింద ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తామని అన్నారు. విమానాశ్రయంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు కూడా భూమిని కేటాయిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: మన జిల్లాలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మొత్తం టెక్కల దగ్గర నుంచి చంపడం వరకు కూడా చూడమన్నాం, అన్ని ప్రాంతాలు పర్యవేక్షణ చేయమన్నాం. అన్ని దగ్గరలా చేయిస్తే పెద్దలు దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి దీని మీద సర్వే చేసి అన్ని రకాలుగా ఈ ప్రాంతం అయితే బాగుంటుందని అన్నారు. మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడైనా సరే ఇలా చేస్తుంటే ఏదో ఒక ఇల్లు పోతుంది, కానీ మన దగ్గర మాత్రం ఇల్లులు పోకుండా మీ అందరూ కూడా ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండేవాళ్ళం. అందుకని ఒక నిర్ణయం తీసుకొని ఇల్లులు పోకుండా చేయాలని అలా ఒక ప్లానింగ్ చేశాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్లమెంటు సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరగనున్న ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులు, అనుమతులు, నిధులకు సంబంధించిన అంశాలను ఎంపీలకు వివరించి పార్లమెంటు సమావేశాల్లో వాటి సాధన కోసం సమన్వయంతో కృషి చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన గెల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలో నిన్న పరామర్శించారు. మొగల్రాజ్పురంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతురాలి భౌతిక కాయం ఈరోజు సాయంత్రానికి విజయవాడకు చేరుకుంటుందని, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు. ప్రజా ఆరోగ్య సేవలను మెరుగుపరచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన రోగులకు అండగా నిలవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 73 మంది లబ్దిదారులకు 63 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. త్వరలో ప్రారంభం కానున్న సంజీవని పథకం ద్వారా రోగుల వివరాలను సేకరించి రాష్ట వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నట్లు మంత్రి తెలుపుతూ,
2: 73 మంది లబ్ధిదారులకు 63 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రావడం జరిగింది. ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటికే సుమారుగా 1200 మంది లబ్ధిదారుల కోసం 14 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఎవరైతే రోగి ఉంటారో ఆ రోగికి సంబంధించిన ఏవైతే రోగాలుంటాయో అన్ని ప్రతి ఒక్కటి రికార్డు దాంట్లో పొందుపరచడం ద్వారా ఫ్యూచర్ లో రాబోయే డయాగ్నోసిస్ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ సంజీవని పథకాన్ని కూడా దిగ్విజయంగా
0: రాజకీయాల్లో మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్ఫూర్తిదాయక వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో జరిగిన వెంకయ్య నాయకుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, రైతు కుటుంబం నుంచి దేశ ఉపరాష్టపతి స్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు యువతకు ఆదర్శమని, ఆయన జీవితం రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన ప్రముఖ గాయని ఎస్ జానకి అంత్యక్రియలను కర్ణాటకలోని మైసూరులో

0: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిన్న నిర్వహించారు. అంతకుముందు మైసూరు మహారాజా కళాశాల మైదానంలో ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని ఉంచగా పెద్ద సంఖ్యలో అభిమానులు, సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు. అనంతరం జానకి మనవరాలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వేలాది పాటలతో భారతీయ సంగీత ప్రపంచంలో ఎస్ జానకి చెరగని ముద్ర వేశారని, ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానాంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝాః. అథ వార్తాః. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనేన ఉద్ఘోషితం యత్ తేన గగనయాన అభియానస్య క్రూ మాడ్యూల్ తంత్రాణాం త్రయాణాం ప్రముఖ పరీక్షణానాం సఫలం నిష్పాదనం విహితం. ప్రథమ పరీక్షణం సముద్రే అవతరణానంతరం క్రూ మాడ్యూల్ ఇత్యస్య స్థితిం సునిశ్చేతుం సంబద్ధమాసీత్ యత్ అంతరిక్షయాత్రిణాం సురక్షాయాః దృష్ట్యా అత్యంతం మహత్వపూర్ణం మానదండం మన్యతే. ద్వితీయ పరీక్షణే అంబ్లికల్ తంత్రస్య పృథక్కరణ ప్రక్రియాయాః పరీక్షణం విహితం. తృతీయ పరీక్షణే తావత్ శీర్ష ఆవరణ పృథక్కరణ క్షణే క్రూ మాడ్యూల్ ఇత్యస్య సంరచనాత్మక అఖండతాయాః ప్రామాణికతాం సిద్ధం అభవత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జులై మాసస్య 26వ దినాంకే ఆకాశవాణీతః ప్రసారితే మన్ కీ బాత్ ఇత్యాఖ్యే కార్యక్రమే దేశ విదేశస్య జనై సాకం స్వకీయాన్ విచారాన్ వినిమయిష్యతి. అస్య మాసిక శ్రవ్య కార్యక్రమస్య అయం 36వ భాగో భవిత. జనాః నిశుల్క దూరభాష సంఖ్యాయాః 1800117000 ఇతి మాధ్యమేన అస్య కార్యక్రమస్య కృతే స్వకీయ పరామర్శాన్ ప్రేషయితుం శక్నువంతి. జనాః తావత్ నరేంద్ర మోదీ యాప్ ఇత్యస్య అథ చ మై గోవ్ ఇతి ముక్త మంచస్య అంతర్జాలీయ మాధ్యమేన చ స్వకీయ పరామర్శాన్ దాతుం శక్నువంతి. అస్య ఆగామినః భాగస్య కృతే పరామర్శాః అస్య మాసస్య 24 దినాంకం యావత్ స్వీకరిష్యంతే. కేంద్రీయ సహకారితా మంత్రి అమిత్ షాహ అద్య గుజరాత్ రాజ్యస్య గాంధీనగరే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ APMC ఇత్యస్య అమృత మహోత్సవావసరే నూతనస్య శాక్ ఉపవిపణన కేంద్రస్య ఉద్ఘాటనం విధాస్యతి. సహకారితా మంత్రాలయానుసారం అస్మిన్ కార్యక్రమే శ్రీ షాహ ఏక్ పేడ్ మాకే నామ్ ఇత్యభియానాంతర్గతం పాదపారోపణం విధాస్యతి. సహైవ APMC సంస్థాయాః అమృత మహోత్సవస్య సంస్మరణాయ సంకలితాం ఏకాం స్మారక పుస్తికాం విమోచయిష్యతి. అత్రావధౌ శ్రీ షాహ దహేగాం APMC పరిషదః సదస్యైః సహాపి వైచారిక విమర్శం సాధయిష్యతి. गतदिने ओमान तटे भारतीय नाविक युक्ते जीएफएस गैलेक्सी इत्याख्ये वाणिज्यिक पोते आक्रमणात् परं नवदिल्ल्या पश्चिमेशिया क्षेत्रे उत्पातस्य शमनाय स्वकीयं आह्वानं पुनः प्रतिपादितम्। आक्रमणस्य तीव्र निन्दां कुर्वता विदेश मन्त्रालयेन निगदितम् यत् पोते स्थितेषु एकादश भारतीय नागरिकेषु दश नागरिकाः एतावता सुरक्षिततया निष्कासिताः, अपरत्र एकः नाविकः अधुनापि विलुप्तः। मन्त्रालयेन प्रतिपादितं यत् ओमान देशे स्थितः भारतीय दूतावासः स्थिते सूक्ष्मावलोकनं करोति। सहैव प्रचलत्सु रक्षाकार्येषु ओमान देशस्य प्राधिकारीभिः साकं सक्रिय समन्वयं साधयति। नवदिल्ल्या वाणिज्यिक नौवहनेषु प्रचलत्सु निरन्तर आक्रमण प्रसंगेषु स्वकीया गभीरा चिन्ता प्रकटिता। अनेनैव सह भारतस्य अस्य राजनैतिक समाधानाय वार्तानां शीघ्र सम्पूर्त्यै याचना विहिता, येन अस्मिन् क्षेत्रे पुनः शान्तिः स्थिरता च प्रवर्तेत। फीफा विश्वचषक पादकन्दुक प्रतिस्पर्धायां सर्वेषां प्रागुपान्त्य चरणात्मकानां द्वन्द्वानां समाप्त्यनन्तरम् उपान्त्यचक्रस्य रूपरेखा पूर्णतः सिद्धा सञ्जाता। प्रथमायाम् उपान्त्यस्पर्धायाम् आगामि बुधवासरे फ्रांस स्पेन दलयोर्मध्ये स्पर्धा भविता। क्रीडेयं भारतीय समयानुसारं रात्रौ सार्धद्वादशवादने समारप्स्यते। इति वार्ताः।
2: आकाशवाणी हनुमकोंड जिल्ला
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు దాటి 20 సెకండ్లు. ప్రసార వివరాలు వినబోయే ముందుగా ఈ ప్రకటన విందాం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
3: అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఈ ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం వింటారు. అలాగే భక్తి గీతం ప్రకటనలు వింటారు. 7:30 అయిల్ స్టే డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం కొన్ని పాటలు వింటారు. 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేసే సలహాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ వినయ్ ధన్పాల్ తెలియజేసే వివరాలు వింటారు. 8:45 సినీ రంజని కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 ప్రారంభమవుతాయి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రిలే అవుతాయి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి హిందీలో ప్రసారమవుతాయి. 5:00 తిరిగి 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 లలిత గీతాలు వింటారు. 5:45 తిరిగి 6:35 సినీ రంజని ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 6:30 ప్రభుత్వ గీతం వింటారు. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 జానపద సంగీతం వింటారు. 8:45 తిరిగి 11:00 హిందీలో వార్తలు, అలాగే 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 10:00 మిమ్మల్ని అలరిస్తాయి అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. 11:10 మా ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈ ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో వింటారు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
6: వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందంతో కలిసి పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు జరిపింది. ఇటలీకి చెందిన యానిక్ సినర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణలోని సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అసోంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండీలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉన్నాయి. సనత్నగర్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్దతిలో అక్కడి నుంచి ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్దిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను మంత్రి సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్దిదారులకు నగదు ప్రయోజనాలు కూడా ఆయన పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాచే కూడా పాల్గొంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించి ఉన్నత స్థాయి భారతీయ వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, స్థిరత్వంపై దృష్టి సారించి యూరప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, సీఈఓఈ ఐసీఎక్స్ స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్తో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో వాహన రంగం, పునరుత్పాదక ఇంధనం, రైల్వేలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాల్లో ఉన్న అవకాశాన్ని అన్వేషించేందుకు స్పెయిన్ భారత పరిశ్రమల ప్రముఖులను ఒక వేదికపైకి తీసుకొస్తారు. ఈ నెల 14-15 తేదీల్లో మంత్రి బెల్జియంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భారత యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ప్లినరీలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో విదేశీ పెట్టుబడులు, వాణిజ్య సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, సప్లై చైన్లపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. అనంతరం పీయూష్ గోయల్ ఈ నెల 16-17 తేదీల్లో ఫిన్లాండ్లో పర్యటిస్తారు. ఇండియా ఫిన్లాండ్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. టెలికమ్యూనికేషన్స్, అధునాతన ఉత్పాదకత, స్వచ్ఛమైన ఇంధనం, మొబిలిటీ ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు అనేక ఫిన్నిష్ కంపెనీలు, పరిశోధనా సంస్థలతో మంత్రి చర్చలు జరుపుతారు. ఛత్తీస్గఢ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈవేళ ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు ఈ నెల 17 తేదీ వరకు కొనసాగుతాయి. మొత్తం 5 విడతలుగా సమావేశం జరపనున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కార్యకలాపాలను ప్రధానంగా ఈ సమావేశాల్లో నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 8 సవరణ బిల్లులను కూడా వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడుతుంది. పరిపాలన సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల విభాగం మేఘాలయ ప్రభుత్వంతో కలిసి షిలాంగ్లో నెక్స్ట్ జెన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఈ గవర్నెన్స్ రిఫార్మ్స్ అనే ఇతివృత్తంతో 2 రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తుంది. ప్రారంభ సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మ ప్రసంగిస్తారు. ప్రభుత్వ పరిపాలన, డిజిటల్ గవర్నెన్స్ భవిష్యత్తుపై చర్చించేందుకు ఈ సదస్సు దేశవ్యాప్తంగా ఉన్న విధాన నిర్ణేతలు, నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు, పాలన రంగ నిపుణులను ఒక వేదికపైకి తీసుకువస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, విధాన నిర్ణేతలు, విద్యా సంస్థల ప్రతినిధులు మొదలైన వారితో సహా 300 మందికి పైగా ఈ సదస్సులో పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ 2 రోజుల సదస్సులో ప్రధానమంత్రి అవార్డు పొందిన కార్యక్రమాలు, నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ సాధించిన ప్రాజెక్టులు, మేఘాలయ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, ఈశాన్య ప్రాంతం నుండి చేపట్టిన వివిధ రకాల సంయుక్త పథకాలపై ప్రజెంటేషన్లు ఉంటాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గగన్యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలకు సంబంధించి 3 ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. ఇందులో మొదటి పరీక్ష సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత, స్ప్లాష్ డౌన్ తర్వాత క్రూ మాడ్యూల్ నిటారుగా ఉండేలా చూసుకోవడానికి ఉద్దేశించింది. అంతరిక్షంలో వెళ్లిన యాత్రికుల భద్రతకి ఇది అత్యంత ముఖ్యమైన అవసరాల్లో ఒకటిగా పరిగణిస్తారు. 2 పరీక్షలో వ్యోమగాములు నివసించే క్రూ మాడ్యూల్కు విద్యుత్ ప్రొపల్షన్ అందించే సర్వీస్ మాడ్యూల్కు మధ్య అనుసంధానంగా పనిచేసే అంబిలికల్ మెకానిజం విభజనను కూడా పరిశీలించారు. 3 పరీక్షలో ఎపెక్స్ కవర్ వేరుపడే సమయంలో క్రూ మాడ్యూల్లో నిర్మాణ సమగ్రతను నిర్ధారించుకున్నారు. ఈ ఎపెక్స్ కవర్ అంతరిక్ష ప్రయోగం సమయంలో పారాషూట్లను, వాటికి సంబంధించిన ఉప వ్యవస్థలను రక్షిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26 తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమం కోసం తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మైగవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ మన్ కీ బాత్ ప్రసంగం సంచిక కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు. శ్రోతలు గమనించగలరు. అమెరికా ఇరాన్పై సరికొత్తగా మరో విడత సైనిక దాడులు జరిపింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నావికులు, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకునే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడం ఈ ఆపరేషన్ ఉద్దేశమని యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలియజేసింది. ఇరాన్ దళాల్లో జవాబు దారితనం పెంచేందుకు కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు సెంట్కామ్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ తాజా దాడులు చోటు చేసుకున్నాయి. అమెరికా దాడుల అనంతరం దక్షిణ ఇరాన్ నగరాలైన జూస్క్, బందర్ అబ్బాస్ సిరిక్లలో 3 పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ మొదలైన సైనిక ఘర్షణలపై యునైటెడ్ నేషన్స్ ఉన్నత కార్యదర్శి అంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన ప్రాంతీయ ప్రపంచ పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్, బీహార్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణలో 8 వరకు అక్కడక్కడ స్వల్పంగా లేదా చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. వింబుల్డన్ టెన్నిస్ లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ లో జరిగిన ఫైనల్లో ఆయన 2 సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వరేవ్ ను 6-7, 7-6, 6-3, 6-4 తేడాతో ఓడించారు. సిన్నర్ కు ఇది వరుసగా 2 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కాగా మొత్తంగా 5వ గ్రాండ్ స్లామ్ విజయం. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. లార్డ్స్ మైదానంలో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళగా వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తికా భాటియా చరిత్ర సృష్టించగా, ఆ తర్వాత లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక మహిళల క్రికెట్ టెస్ట్ మ్యాచ్పై భారత బౌలర్లు తమ పట్టును మరింతగా బిగించారు. అంతకుముందు రోజు ఆట ముగిసే సమయానికి 269 పరుగుల మొత్తం ఆధిక్యంతో ఉన్న భారత్ మూడో రోజు టీ విరామ సమయానికి తన 2వ ఇన్నింగ్స్ ను 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. విశేషాలు మరొకసారి. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయల ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు నిర్వహించింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి
3: నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15.

ఇలాంటి ప్రభాతలహరి కార్యక్రమంలో 7:30 అండిస్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో షుగర్ వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ అనిల్ కుమార్ గారు తెలియజేసే సలహాలు, సూచనలు వింటారు. అలాగే 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేసే సలహాలు వింటారు. ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా దేశభక్తిని చాటి ప్రబోధ గీతం విందాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రభాత లహరి కార్యక్రమం. శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. నిన్న ఖతర్ మాజీ ఎమీర్ షేక్ అహ్మద్ బిన్ ఖలీఫ్ అలీ తానీ గారు వయోభారంతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఆయనకు నివాళిగా ఈరోజు దేశవ్యాప్తంగా సంతాప దినాన్ని ప్రకటించింది. అన్ని కార్యాలయాలపైన ఈరోజు జాతీయ జెండాలను సగం ఎత్తుకు దించాలని, ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలను నిర్వహించొద్దని అధికారులను ఆదేశించారు. అలాగే భారత్ తరపున ఆయనకు నివాళులు అర్పించేందుకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజీ ఖతర్ వెళ్లనున్నారు. ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
3: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
2: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: ఏమైంది మళ్ళా గట్లున్నావు?
8: ఏం చెప్పాలా మామ, గలింట్లో చూడు ఎంత మంది పోరగాళ్ళు ఉన్నారు, మనకే లేక పోయే.
7: గాంధీ గట్లెందుకు బాధపడతావే? ఇప్పుడు మంచి డాక్టర్ చూపిద్దా.
8: సంప్రదించండి
7: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
8: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 0846225334.
9: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
8: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
9: సెల్ 9440004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల,
10: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
9: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
10: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
9: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
10: ద్వారకా నగర్, నిజామాబాద్.
9: సెల్ 9032323258.
11: డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం,
8: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
11: ఖలీల్వాడి, నిజామాబాద్.
8: సెల్ 7799090505.
12: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
11: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
12: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
11: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
12: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
11: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
12: 24 గంటలు అత్యవసర సేవలు.
11: NABH గుర్తింపు.
12: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పే ప్రభాత లహరి కార్యక్రమం. మరి కాసేపట్లో అనగా ఈ ఉదయం 7:30 అనిల్ డయాబెటీస్ కేర్ సెంటర్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: ప్రభాతల హరి కార్యక్రమంలో సినీ భక్తి గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:30 దాటి 40 సెకండ్లు. ఇప్పుడు వినండి అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: షుగర్ షుగర్ షుగర్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వినపడుతున్న వ్యాధి, అంతకన్నా వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి.
1: కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తూ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.
2: సరైన కారణాలు తెలుసుకుని వ్యాధి నివారణ పద్ధతులు పాటించి దీన్ని నియంత్రించుకోవడమే ఏకైక మార్గం.
1: సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 9963090230.
3: ఈరోజు మనము డయాబెటీస్ గురించి, డయాబెటీస్ కారణాల గురించి, డయాబెటీస్ లక్షణాల గురించి, తర్వాత డయాబెటీస్ నార్మల్ అబ్నార్మల్ వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మొదటిగా డయాబెటీస్ అంటే ఏంటి? డయాబెటీస్ అంటే బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం గానీ లేకపోతే ఇన్సులిన్ పనితత్వం తగ్గడం గానీ జరుగుతుంది. దీనివల్ల రక్తంలో షుగర్ నిల్వలు, గ్లూకోజ్ నిల్వలు పెరగడము, దాంతో వచ్చే సమస్యలనే మనం డయాబెటీస్ అంటాం. డయాబెటీస్ రావడానికి కారణాలు మనకు, డయాబెటీస్ ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్ జన్యుపరంగా రావడం. జన్యుపరంగా అంటే మదర్ ఫాదర్ బ్రదర్స్ సిస్టర్స్, తర్వాత మేనమామలు, అమ్మమ్మ నానమ్మ, అంటే ఇట్లా రక్త సంబంధుల్లో ఎవరికైనా ఉంటే వచ్చే అవకాశాలు పెరుగుతాయి. తర్వాత ఏజ్, ఏజ్ ఏంటంటే ఇంతకుముందు కట్ ఆఫ్ వాల్యూ 40 తర్వాత చూసేవాళ్ళం షుగర్ అంటే, ఇప్పుడు 20-30 ఏజ్ మధ్యలో కూడా చూస్తున్నాము. 20 ఏజ్ లో కూడా, చాలా చిన్న ఏజెస్ లో కూడా షుగర్ చూస్తున్నాము. ఈవెన్ నెలలు నిండిన బేబీస్ లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది షుగర్. చిన్న ఏజెస్ లో కూడా, 20 ఏజ్ లోపల కూడా వచ్చే అవకాశం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. తర్వాత మనకు 20-30 ఏజ్ లో తప్పించుకున్నాం అనుకోండి, 40 వచ్చే అవకాశం ఉంటుంది. అధిక బరువు కూడా ఒక కారణము షుగర్ రావడానికి. అంటే మనకు అధిక బరువు అనేది కూడా మనకు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ షుగర్ రావడానికి. తర్వాత మానసిక ఒత్తిడి వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. నిద్ర కరెక్ట్ గా లేకపోవడము, మానసిక ఒత్తిడి, టెన్షన్స్, తర్వాత నిద్ర కరెక్ట్ గా లేకపోవడము, ఇవన్నిటి వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. రీసెంట్ అధ్యయనాల్లో తేలింది ఏంటంటే, రైస్ ఎక్కువ తినే వాళ్ళలో షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మనకు ఆల్ ఓవర్ వరల్డ్ వచ్చేసి ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ గా ఉంది. తర్వాత ఇండియాలో, మన సౌత్ ఇండియాలో ఉన్న తెలుగు స్టేట్సే 1 ఉన్నాయి, అంటే మోర్ నంబర్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్. అది కూడా ఒక 1 రీజన్, మనం రైస్ ఈటర్స్ కాబట్టి రావడము, జన్యుపరంగా రావడము, ఇలాంటివి ఉన్నాయి. సో ఒకటి, మనకు శారీరక శ్రమ తక్కువగా ఉండడం వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. యూజువల్ గా ఇన్పుట్ అవుట్పుట్ మ్యాచ్ కావాలి. మనం ఇన్పుట్ అంటే తినుడు ఎక్కువగా ఉండి మన వర్కప్ తక్కువగా ఉందనుకోండి, వీళ్ళకి కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. తర్వాత ఈ డయాబెటీస్ ఎలా కనుక్కుంటాం మనం? అంటే మనం రక్త పరీక్ష తీసి చూసేంత వరకు, మూత్ర పరీక్ష తీసి చూసేంత వరకు మనకు తెలీదు షుగర్ ఉందని. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయి లేకపోతే డయాబెటీస్ లక్షణాలు ఉన్నాయి, మనం షుగర్ టెస్ట్ చేసుకొని చూస్తేనే బాడీలో షుగర్ ఉంది లేదు అనేది కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత మనకు లక్షణాలు, లక్షణాలు ఎలా గుర్తుపట్టాలి? పాదాల్లో తిమ్మిర్లు, పాదాలు మంటలు, తర్వాత నరాలు గుంజుడు, కాళ్ళు గుంజుడు, తర్వాత మోకాలు నొప్పులు, బాడీ పెయిన్స్, కంప్లీట్ బాడీ పెయిన్స్ రావడము, నెక్ మెడ నొప్పులు, తర్వాత తల తిరగటము, గుండె దడదడ అనిపించడము, కళ్ళు మసక బారడము, బరువు తగ్గడము, వెయిట్ లాస్, తర్వాత వీక్నెస్, బాగా సివియర్గా వీక్నెస్, మనం రెగ్యులర్ చేసే పనే చేయలేకపోవడము, మూత్ర భాగాల్లో దురద, లేడీస్లో అయినా సరే జెంట్స్లో అయినా సరే, బాడీలో దురద, మళ్ళీ చిగుళ్ళ వాపులు ఉండడము, దంత సమస్యలు, చర్మ సమస్యలు, తర్వాత భుజం నొప్పి, సివియర్ భుజం నొప్పి, పెరియార్థ్రైటిస్ షోల్డర్ అంటాము, ఫ్రోజన్ షోల్డర్ అంటాము, తర్వాత బ్యాక్ పెయిన్, ఇలా ఇన్ని రకాల లక్షణాలు ఉండే అవకాశం ఉన్నాయి. అందరికీ ఈ లక్షణాలు రావాలని లేదు, ఒకటి రెండు లక్షణాలు ఉన్నా వాళ్ళు డౌట్ వచ్చి చెక్ చేసుకోవడమే బెటర్. రక్తం తీసి చూసేంత వరకు బాడీలో షుగర్ ఉందా లేదా తెలీదు. సో మనకు కంపల్సరీగా 30 దాటిన తర్వాత రూటీన్ పర్పస్ లో కూడా షుగర్ చెక్ చేసుకొని చూడడం బెటర్. మళ్ళా ఎలా చెక్ చేసుకోవాలి? ఒకటి గ్లూకోజ్ టెస్ట్ ఉంటుందండి. గ్లూకోజ్ మనము టిఫిన్ ప్లేస్ లో గ్లూకోజ్ ఇవ్వడం జరుగుతుంది. పొద్దున ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తీసుకుంటారు, పడిగడుపున రక్తం తీసుకుంటారు, మూత్రం తీసుకుంటారు, తర్వాత 75 గ్లూకోజ్ ఇస్తారు, అంటే టిఫిన్ కి ఈక్వల్ గా. దాని తర్వాత గంట తర్వాత ఒక పరీక్ష, మళ్ళీ గంట తర్వాత ఒక పరీక్ష. దాంట్లో వచ్చేసి 200 దాటితే షుగర్ అంటాం. తిన్న తర్వాత 140-199 అయితే బార్డర్ లైన్ డయాబెటీస్ అంటాం, ఐజీటీ అంటాం, బార్డర్ లైన్ డయాబెటీస్. అదే పడిగడుపున అయితే మనకు 110 దాటితే షుగర్ అంటాము, 92-110 అంటే బార్డర్ లైన్ డయాబెటీస్ అంటాం. సో ఈ బార్డర్ లైన్ ఉన్న వాళ్ళు కూడా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందని. అది కాకుండా గ్లూకోజ్ టెస్ట్ కొద్ది కంబర్సమ్, కాస్ట్లీ. దానికన్నా మనకి ఎలా అంటే ఫాస్టింగ్ పోస్ట్లు అని చేసుకోవచ్చు. తినకముందు, తిన్న తర్వాత రక్త పరీక్ష. పొద్దున పడిగడుపున తినకముందు అయితే 110 దాటితే షుగర్, తిన్న తర్వాత గంటన్నరకి పొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ ఏ టైంలో తీసుకుంటామో తీసుకుని దాని తర్వాత గంటన్నరకు చెక్ చేసినాం అనుకోండి, మనకు 140 దాటితే షుగర్. అదే మనకు 110-140 మధ్యలో ఉంటే బార్డర్ లైన్, ఇప్పుడు లేదు షుగర్, ఇమీడియట్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది అని. ర్యాండమ్ బ్లడ్ షుగర్ కొంతమంది తిన్న తర్వాత 3-4 గంటల తర్వాత చేపిస్తారు. అట్లా చేపించినా గానీ ర్యాండమ్ బ్లడ్ షుగర్ 120 దాటితే షుగర్. యూజువల్ గా ర్యాండమ్ బ్లడ్ షుగర్ కన్నా మనము ఫాస్టింగ్ పోస్ట్ లెన్ చేసుకొని చూడడం బెటర్. లేకపోతే హెచ్బిఏవన్సి అంటాం, గడిచిన 3 నెలల్లో షుగర్ ఎలా ఉందో తెలుస్తుంది. ఆ రిపోర్ట్ కూడా మనకు కన్ఫర్మేషన్ చేస్తుంది. ఒకవేళ అది 7 దాటింది అంటే మనకు షుగర్ ఉన్నట్టు. సో హెచ్బిఏవన్సి కానీ, ఫాస్టింగ్ పోస్ట్ లెన్స్ బ్లడ్ షుగర్ కానీ, లేకపోతే గ్లూకోజ్ టెస్ట్, ఇవన్నీ నిర్ధారణ పరీక్షలు. తర్వాత డయాబెటీస్లో రకాలు, రకాలు ఏంది, Type 1 డయాబెటీస్ అంటాము, Type 2 డయాబెటీస్ అంటాము, జెస్టేషనల్ పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్ Type 2 డయాబెటీస్ అంటాం. వీళ్ళకి ఏంటంటే కొన్ని రోజులు టాబ్లెట్స్ పనిచేస్తే తర్వాత ఇన్సులిన్కి వెళ్ళాలి. చిన్నపిల్లల్లో డయాబెటీస్ Type 1 డయాబెటీస్ అంటాం. Type 1 డయాబెటీస్ అంటే మనకు చిన్నప్పటి నుండి వాళ్ళకి ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు బాగా డ్యామేజ్ అయిపోతాయి. సో బయట నుండి మనం ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే మొత్తం మొదటిసారిగా ప్రెగ్నెన్సీలో షుగర్ తెలవడం, దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటే. వీళ్లకు ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళకి షుగర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఒక 30% ఛాన్స్ మళ్ళీ షుగర్ పేషెంట్స్ వీళ్ళు అవ్వడానికి. తర్వాత మనకు వచ్చేసి దీంట్లో ఇంపార్టెంట్ ఇంకొకటి, బార్డర్లైన్ డయాబెటీస్ IGT IFG అంటాం. ఒకవేళ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 110-140 మధ్యలో ఉందనుకోండి తిన్న తర్వాత, దాన్ని IGT అంటాం. అదే పొద్దున ఫాస్టింగ్లో మనకు 90-110 మధ్యలో ఉందనుకోండి, అది ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటాం. ఈ రెండు, ఒకవేళ రెండు IGT IFG కూడా ఒకటే పేషెంట్లో కూడా ఉండొచ్చు. ఒకవేళ బార్డర్లో ఉంటే జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోగలుగుతారు షుగర్. దాదాపు IGT బార్డర్ లైన్ షుగర్ పేషెంట్స్ కూడా నార్మల్ షుగర్ పేషెంట్ మాదిరిగానే పత్యం చేయాల్సి ఉంటుంది. తర్వాత షుగర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ వచ్చేసి వాళ్ళు కంపల్సరీ డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. డిప్రెషన్, మానసిక ఒత్తిడికి గురి కాకుండా సెల్ఫ్ మోటివేషన్ డెవలప్ చేసుకోవాలి, వాకింగ్ చేసుకోవాలి, యోగా చేసుకోవాలి, ఆహార నియమాలు పాటించాలి. ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఉండి రెగ్యులర్ చెకప్స్లో ఉంటే షుగర్ వల్ల మనకు వచ్చే సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. సో షుగర్ ఎలా అంటే 40% మనకు మందులు పనిచేస్తాయి, 20% ఆహార పద్ధతి, 20% వాకింగ్, 20% యోగా. మనకు షుగర్ అనేది పేషెంట్ చేతిలోనే 60% ఉంటుంది, 40% మందులలో ఉంటుంది. యూజువల్గా మనం రెగ్యులర్గా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఉండం. ఎప్పుడో 1 ఇయర్ తర్వాత వస్తాం, అన్ని రిపోర్ట్స్ చూస్తే ఎవ్రీ మంత్ మనకు 200-300 ఉంటుంది. దానికి ఏదో రీజన్ చెప్పుకుంటాం, ఫుడ్ తినలేదు, మొన్న మనకు ఫుడ్ బయట చాలాసార్లు జంక్ ఫుడ్ అవి తినాల్సి వచ్చింది, లేదా ఫంక్షన్స్ ఉన్నాయి, సండేస్ ఉండే, స్పెషల్ డేస్ ఉండే, ఇట్లా ప్రతి ఒక్కటి ఆలోచించి మళ్ళీ మనం చెక్ చేసుకున్నప్పుడు 280 ఉంటుంది. 280 నెక్స్ట్ మంత్ తగ్గించుకుందాంలే అని అదే మాదిరిగా నడుస్తూ ఉంటుంది. లాస్ట్ 1 ఇయర్ రిపోర్ట్ చూస్తే అన్ని 280-300 ఆ రేంజ్లో ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం కూడా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్లో ఒకటి డయాబెటీస్ ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏమేమి చేస్తే మనం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటీస్ వచ్చిన తర్వాత కూడా మనకు 30-40 ఇయర్స్ లైఫ్ ఉంటుంది. సో మనకు 30-40 ఇయర్స్ లైఫ్ కావాలి అంటే వాకింగ్ ఖచ్చితంగా చేయాలి. పొద్దున వీలైతే పొద్దున, సాయంత్రం వీలైతే సాయంత్రం, రోజు 40 నిమిషాలు గంటసేపు ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. యోగా మనకు మానసికంగా కూడా స్ట్రాంగ్ చేస్తుంది. యోగా కూడా ఒక 40 మినిట్స్, పొద్దున ఒక 20 నిమిషాలు, సాయంత్రం ఒక 20 నిమిషాలు. అదే కాకుండా మనకు అంటే చాలా మంది కొద్దిగా యాక్టివ్ జాబ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా అంటే ఇప్పుడు మనకు పొలం చేసే వాళ్ళు, వాళ్ళు ఏమంటారు, దినమంతా ఎండలో పొలంలో బొచ్చడి పని ఉంటుంది అంటారు. అయినా సరే వాళ్ళు కూడా సపరేట్గా షుగర్ కోసము ఒక 1 అవర్ టైం కేటాయించుకోవాలి. సాయంత్రం అయితే సాయంత్రం, పొద్దున అయితే పొద్దున, ఒక 1 అవర్ వాకింగ్ ఒకటేనా, మనం సైక్లింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, ఏదో రూపంలో చెమట తీయాలి. కొద్దిగా యాక్టివ్ ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా చేయాలి. వాటితో పాటు యోగా. యోగా ఏంటంటే మనకు మెంటల్ వెల్బీయింగ్ ఉంటుంది. యోగాతోనే మానసికంగా దృఢంగా తయారవుతాము, నిద్ర మంచిగా ఉంటుంది. వాకింగ్తోనే మనకు HDL కొలెస్ట్రాల్, గుండెకు ప్రొటెక్ట్ చేసే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మనకు ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడుతుంది. షుగర్ ఎట్లా అంటే ఒక్కోసారి మనకు 300 షుగర్ ఉన్న లక్షణాలు ఉండకపోవచ్చు. మనకు బాడీలో లక్షణాలను బట్టి నా బాడీలో షుగర్ నార్మల్ ఉంది, అబ్నార్మల్ ఉంది అనే ఆలోచన తీసేయాలి. మనకు ఒక్కోసారి 300 షుగర్ ఉండి తల తిప్పడం కానీ కాళ్ళు లాగడం కానీ ఏమీ ఉండకపోవచ్చు. మన రెగ్యులర్ పని మనం చేసుకుంటా ఉండొచ్చు. 225 ఉండి బాగా తిప్పడం కూడా జరగచ్చు. సో మనకేంటంటే షుగర్ రెగ్యులర్గా మనం రక్తం తీసి చూసేంత వరకు బాడీలో ఎంత ఉంది షుగర్ తెలియదు. సో రెగ్యులర్ చెకప్ కూడా పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. రెగ్యులర్ గా మనం షుగర్ చెక్ చేసుకొని చూస్తేనే బాడీలో మనకు షుగర్ నిల్వలు ఎంత ఉన్నాయి అని తెలుస్తుంది. మనం రెగ్యులర్ పనులు చేసుకోగలుగుతున్నామని షుగర్ నెగ్లెక్షన్ మాత్రం చేయొద్దు. ఇలా ప్రతిసారి ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే, ఎవ్రీ టైం నార్మల్ పెట్టుకుంటా ఉంటే షుగర్ సంబంధించి కాంప్లికేషన్లు కిడ్నీ మీద, కన్ను మీద, గుండె మీద, నరాల మీద, పంటి మీద, చర్మ వ్యాధులు ఇవి ఏమీ రాకుండా వాళ్ళు కాపాడుకోవచ్చు. సో షుగర్ ట్రీట్మెంట్ వచ్చేసి 40% మనకు ట్యాబ్లెట్స్, 60% ఆహార పద్ధతి, వాకింగ్, యోగా, రెగ్యులర్ చెకప్స్, డయాబెటిక్ ఎడ్యుకేషన్ ఇవి వస్తుంది. అంటే వాటికి సంబంధించి ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనకు డయాబెటీస్ రోజు రోజుకి పెరుగుతుంది, అంటే పర్సంటేజ్ ఇంతకుముందు మనకు 12-15% ఉండే, ఇప్పుడు రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 25-30% అయింది. అంటే ప్రతి 10 మందిలో 3 షుగర్ రావడం చూస్తున్నాం. సో వెరీ కామన్. కాబట్టి ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లం. లైఫ్ స్టైల్ అంటే మనకు జీవన శైలి సంబంధించిన ప్రాబ్లం. సో డెఫినెట్గా అధిక బరువు ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేయకండి. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, మదర్ ఫాదర్ ఎవరికైనా షుగర్ ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. వయసు అయితే పెరుగుతున్న కొద్దీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి ఉంటే డాక్టర్ హెల్ప్ తీసుకోండి. యోగా వాకింగ్లు అలవాటు చేసుకోండి. ఇవన్నీ షుగర్ రాకముందే మనం వాకింగ్, యోగా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మనం మానసిక ఒత్తిడిని జయించి షుగర్ రాకుండా కాపాడుకోవచ్చు. మళ్ళీ షుగర్ వచ్చిన తర్వాత షుగర్తో పాటు బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక 40% పేషెంట్స్కి షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ కొలెస్ట్రాల్ లెవెల్స్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, షుగర్ బీపీ ఉండి మళ్ళీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే గుండె ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో షుగర్ అనేది డే 1 నుండి మనం నియంత్రణ చేసుకోవాలి. నియంత్రణ చేసుకోవాలి కాబట్టి మనం ఖచ్చితంగా జాగ్రత్తలు అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళా ఆహార నియమాలు కూడా చాలా మంచిగా పాటించాలి. ఆహార నియమాలు వచ్చేసి తీపి, అన్ని రకాల తీపి బంద్ చేసేయాలి. ఛాయ్లో చక్కెర, స్వీట్లు, కూల్ డ్రింక్స్, కొబ్బరి నీళ్లు, తేనె, బెల్లం, అన్ని రకాల తీపి పదార్థాలు బంద్ చేయాలి. మధ్యాహ్నం ఒకటే పూట రైస్ తీసుకోవచ్చు. పొద్దున బ్రేక్ఫాస్ట్, నైట్ బ్రేక్ఫాస్ట్. నైట్ 80% అన్నం తినకుండా చూసుకోండి. నాన్ వెజ్ కూడా నైట్ వద్దు. యూజువల్గా నైట్ ఏంటంటే లైట్ ఫుడ్ అంటాం. ఎందుకంటే మనం తీసుకున్న తర్వాత, ఫుడ్ తీసుకున్న తర్వాత మాక్సిమం 1-1.5 అవర్ తర్వాత పడుకుంటాం. అదే మధ్యాహ్నం అయితే లంచ్ తీసుకోమంటాము. లంచ్ మధ్యాహ్నం తీసుకుంటే మనకు కొద్దిగా అటు ఇటు వాకింగ్ అవుతుంది కాబట్టి జమ కాకుండా ఉంటుంది. సో మధ్యాహ్నం ఒక పూట రైస్, నాన్ వెజ్ మధ్యాహ్నం తీసుకోండి. పొద్దున సాయంత్రం మాత్రం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోండి. అయితే ఎక్కువ సార్లు తక్కువ మోతాదులో తినడం వల్ల మనకు షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి. పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ టైం కూడా ఒకటి పెట్టుకోండి. నైట్ డిన్నర్ ఒక్కోసారి నైట్ 10 o'clock కూడా ఒక 4 బిస్కెట్లు తినేసి పడుకోవచ్చు. ఒకటి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకోవాలి. తర్వాత హై ఫైబర్ బిస్కెట్స్, రాగి బిస్కెట్స్, ఓట్ బిస్కెట్స్ ఇవి కూడా వస్తున్నాయి. సో మార్కెట్లో అన్ని అవైలబుల్ ఉన్నాయి. షుగర్ పేషెంట్ బిస్కెట్స్ అంటిస్తారు. తర్వాత ఛాయ్లో చక్కెర బదులు షుగర్ ఫ్రీ టాబ్లెట్స్, అవి కూడా లిమిటెడ్ మోతాదులో తీసుకోవచ్చు. రోజుకి 4 టాబ్లెట్ల వరకు తీసుకోవచ్చు. ఎప్పుడైనా పాయసం చేసుకున్నాం 1-2 టాబ్లెట్లు వేసుకోండి. అంటే లిమిటెడ్గా వాడుకుంటే వాటి వల్ల ప్రాబ్లమ్స్ రావు. పండ్లు వచ్చేసి సేపు ఒకరోజు, సంత్ర ఒకరోజు, మోసంబి ఒకరోజు, పైనాపిల్ ఒకరోజు, పొప్పడి పండు ఒకరోజు తీసుకోవచ్చు. మామిడి పండ్లు, సపోటాలు, అరటి పండ్లు, జామ పండ్లు వద్దు. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కాజు, బాదాం, అక్రోట్ లాంటివి తీసుకోవచ్చు. తర్వాత మనకు నిమ్మరసము, మజ్జీరసం ఎక్కువగా తీసుకోవచ్చు షుగర్ పేషెంట్స్. కొబ్బరి నీళ్లు, కూల్ డ్రింక్స్, చెరుకు రసం వాడద్దు. నిమ్మరసం, మజ్జీరసం, వాటర్ తీసుకోవచ్చు. తర్వాత తేనె, బెల్లం కూడా షుగర్ ఐటమ్సే, వాటితో కూడా షుగర్ పెరుగుతుంది. మక్క రొట్టెలు, మక్క ఐటమ్స్, మైదా ఐటమ్స్ వారంకి ఒకసారి కానీ 2 సార్లు కానీ తీసుకోవాలి. వీటు అంటే మనకు ఆహార నియమాలు అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈవెన్ ఇంజెక్షన్ ఇన్సులిన్ వాడుకొని కూడా ఆహార నియమాలు పాటించకపోతే, వాకింగ్ యోగా చేయకపోతే షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, కంట్రోల్ కావు. సో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు డయాబెటీస్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, రెగ్యులర్ చెకప్ ఇంపార్టెంట్, ఆహార నియమాలు ఇంపార్టెంట్,

0: బెస్ట్ లైఫ్ ఉండే అవకాశం కూడా ఉంది షుగర్ వచ్చిన తర్వాత. సో ఒకటే, మనకు షుగర్ వచ్చింది అని భయపడకండి. వచ్చిన తర్వాత మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు డెఫినెట్గా 30-40 ఇయర్స్ లైఫ్ ఉంటుంది. నేను చెప్పినవన్నీ కూడా మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి గ్రహించండి. ఈ టైప్లో ఫాలో అవుతే మాత్రం 30-40 ఇయర్స్ బెస్ట్ లైఫ్ ఉంటుంది మీకు.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: చక్కెర వ్యాధి పైకి కనిపించకుండా ప్రాణాలు కబలించే సునామీ.
1: దీన్ని నియంత్రించుకోకపోయినా, ఆహార నియమాలు పాటించకపోయినా ఇది ప్రాణాంతకమే. అంతేకాదు,
2: మన శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తూ ఆ అవయవాల పనితీరును మెల్లిగా దెబ్బతీస్తుంది ఈ చక్కెర వ్యాధి. షుగర్ వ్యాధి నివారణకు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
2: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: శ్రోతలు ఇంతవరకు డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేసిన సలహాలు విన్నారు.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్పై ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
4: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
3: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: హైదరాబాద్ లహరి వింటున్న శ్రోతలకి ఒక గమనిక. మరికాసేపట్లో అనగా ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయచిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

ప్రభాతలహరి వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ, షుగర్, థైరాయిడ్ గురించి ప్రముఖ ఎండ్రోకైనాలజిస్ట్ డాక్టర్ వినీ ధన్పాల్ గారు తగిన సలహాలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: ప్రభాత్ లహరి కార్యక్రమంలో సినీ భక్తి గీతం విన్నారు. ఇప్పుడు వినండి బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్
2: సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, గర్భసంచి సంబంధిత వ్యాధుల ఆపరేషన్లు,
1: అలాగే నెలసరి ఆగిపోయిన సమయంలో ఎదురయ్యే సమస్యలకు నాణ్యమైన నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ
2: ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత తిరిగి సంతానం పొందే అవకాశాలను కూడా కల్పిస్తోంది బృందావన్ హాస్పిటల్.
1: సంప్రదించండి డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
2: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్, నిజామాబాద్.
1: ఫోన్ 233-444.
3: ఇక వినండి సంతానలేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక 37వ భాగం.
4: మేడం గారు, నేను భారతి బయట వెయిట్ చేస్తుంది కదా, లోనికి తీసుకొస్తాను మేడం.
5: తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక్కరు ఇంతసేపు మాట్లాడలేదు, తను కూడా తన టెన్షన్స్ తనకుంటాయి. మామూలుగా చిన్న విషయానికే చాలా ఎమోషనల్ అయిపోతుంది భారతి. నేను చూసినంత వరకు తొందరగా తీసుకొని రండి, మాట్లాడదాము ప్రశాంతంగా. తనతో కూడా తన డౌట్స్ ని ఫస్ట్ క్లారిఫై చేద్దాం మనము. మీరు కూడా సాధ్యమైనంత వరకు వినటానికి ప్రయత్నం చేయండి తనతో పాటు. తను ఏదన్నా కూడా తన డౌట్ తను క్లారిఫై చేసుకోనివ్వండి.
4: అలాగే మేడం, తీసుకొస్తాను
5: తప్పకుండా.
6: ఏంటండి ఇంతసేపు మాట్లాడుతున్నారు ఏంటి మేడంతో?
4: ఇంతసేపు నాతో మాట్లాడలేదు, పక్కన ఇద్దరు పేషెంట్లు ఉన్నారు, వాళ్లకు చెప్పారు, నాకు చెప్పారు. అనుమానమా, కంగారా, భయం?
6: కాదండి, మనం ఫిజిషియన్ ని కలిసి వచ్చాం కదా. మేడం ఏమైనా చెప్పారా ఏంటి ఇంత టైం పట్టింది అని?
4: అంటే కొన్ని జాగ్రత్తలు చెప్పారు, అంటే ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందో నాకు చెప్పారు. అవి నువ్వు స్వతహాగా వింటే బాగుంటది కదా అని నిన్ను కూడా తీసుకొస్తా నుంచి పర్మిషన్ తీసుకున్నాను.
6: మీరు చెప్పారంటున్నారు కదా.
4: నాకు చెప్పారు కానీ నువ్వు వింటే బాగుంటది కదా.
6: మరి ఇద్దరు ఒకేసారి వెళ్లే వాళ్ళం కదా మేడం, టైం అంతా మీరు తీసుకుంటే ఎలా?
4: అది కూడా వాస్తవం అనుకో, ఇద్దరం కలిసి వెళ్తే కలిసి వచ్చేది. పర్వాలేదు, మేడం టైం ఇచ్చారు, లోనికి వెళ్ళి మేడం గారిని కలిసి మరి తనకి
6: ఇప్పుడు రమ్మన్నారు.
4: వెళ్దాం పద.
6: సరే
4: పద. మేడం భారతిని తీసుకొచ్చాను.
5: భారతి బాగున్నావా నాన్న?
6: బాగున్నాను మేడం.
5: కదలికలతో
6: మాట్లాడుతుంటే నాకేమో కంగారు వస్తుంది, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఏంటి అని.
5: అట్లా ఏం లేదు భారతి, యాక్చువల్లీ వర్ధన్ గారు వచ్చారు లోపలికి. ఈ లోపల ఎమర్జెన్సీ అని నేను ముందే ఒక వీల్ చైర్ లో ఒక పేషెంట్ వచ్చింది కదా, తన్ని మాట్లాడటము, తన్ని చుట్టము సరిపోయింది. ఇంకా వచ్చిన మనిషి పక్కకు కూర్చున్నారు, ఇక మాట్లాడటం అవ్వలేదు నాన్న. సో అలా టైం అయిపోయింది. చెప్పు భారతి, ఎలా ఉన్నావు? నీకు కదలికలు అన్నాయి, ఏమైనా ఇబ్బంది ఉందా, ఏమైనా ప్రాబ్లం ఉందా?
6: కదలికలు అయితే తెలుస్తున్నాయి మేడం, బాగానే అనిపిస్తుంది. కానీ ఇదే బీపీ అన్నారు, దాని గురించే కొంచెం టెన్షన్ గా అనిపిస్తుంది.
5: రైట్, ఏం లేదు భారతి. మామూలుగా మనము అంతకు ముందు ఒక 2 వారాల క్రితము ఒక టాబ్లెట్ పెట్టి ఉండే అది వేసుకుంటున్నావు. కాకపోతే ఇప్పుడు కొంచెము మనకి డయాస్టలీ అనేది అంటే కింద బ్లడ్ ప్రెషరు అది కంటిన్యూస్ గా 2-3 టైమ్స్ 90 టచ్ అవటం వల్ల మళ్ళీ ఫిజిషియన్ ఒపీనియన్ రాయాల్సి వచ్చింది నేను. సో సారు ఎందుకైనా మంచిది, ఇప్పుడు 32 వీక్స్ కదా మనకి 32 వారాలు. సో అందుకని కొంచెము ఈ టైంలో మనకి బాడీలో ప్రెగ్నెంట్ ఉమెన్ లో కొంచెము చేంజెస్ కానీ బ్లడ్ పరంగా కానీ సర్క్యులేషన్ పరంగా కానీ బీపీ పరంగా కానీ ఏది ఏమైనా కొంచెం చేంజెస్ అనేవి కొంచెం ఎక్కువ రీతిలో ఉంటాయి. కాబట్టి మనము కొంచెం సారు అడ్వైజ్ మనం తీసుకోవటము మంచిది. ఇంకొకటి సార్ ఇంకొక టాబ్లెట్ యాడ్ చేశారు. సో పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి రాశారు ఇది బీపీ మాత్ర. సో ఇది రెగ్యులర్గా మీరు వేసుకోవాలి. అండ్ కంగారు పడాల్సిందేం లేదు భారతి. ఇప్పుడు రెగ్యులర్గా మీరు ఫుడ్ ఇవి ఎలా తీసుకుంటున్నారో అలాగే రెగ్యులర్గా పొద్దున సాయంత్రం ఈ టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకొని ఖచ్చితంగా డైట్ పాటించుకొని సరైన టైంకి నిద్ర అనేది మీరు పాటించుకోగలిగితే మనకి ఇబ్బంది ఉండదు నాన్న.
6: మేడం డైట్ మీరు చెప్పిందే ఫాలో అవుతున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ ఏమైనా చేంజెస్ చేసుకోమంటారా?
5: చేంజెస్ ఏం లేదు, బట్ సాధ్యమైనంత వరకు పండ్లు తినడానికి ఇష్టపడుతూ ఉండాలి. ఎందుకంటే ఫ్రూట్స్ తీసుకోండి, కాకపోతే వేసవికాలంలో మనము చాలా మ్యాంగోస్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాము, మ్యాంగోస్ తినకుండా ఉండలేము. కాకపోతే ఏంటంటే ఈ మామిడి పండులో ఏమవుతుందంటే మనకి న్యాచురల్ షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఈ బీపీకి తోడు షుగర్స్ ఏమన్నా కొంచెము రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది భారతీయ గర్భిణీ స్త్రీలలో. సో మితంగా తీసుకోవాలి. రెగ్యులర్గా రోజు రెండు మూడు మామిడి పండ్లు తింటానంటే కుదరదు. కొంచెం అంటే రెండు రోజులకు ఒకసారి ఒక మామిడి పండు అట్లా తింటే సరిపోతుంది. వీటికన్నా మనకి కర్బూజా అంటే మస్క్ మెలను, వాటర్ మెలను, పుచ్చకాయి, తర్వాత నెక్స్ట్ సిట్రస్, ఆరెంజెస్ కానీ, దానిమ్మ కానీ, తర్వాత కీవీ ఫ్రూట్స్ కానీ, ఆల్బక్రా పళ్ళు, ఇవి ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఇవి ఫ్రూట్స్ రెగ్యులర్గా ఖచ్చితంగా రోజు దినచర్యలో పెట్టుకోండి. ఆకుకూరలు ఖచ్చితంగా తీసుకోండి. ప్రతి మీరు తీసుకునే డైట్లోనూ ప్రోటీన్ రిచ్ కంటెంట్ ఉండేటట్టు చూసుకోండి. ఉడకబెట్టిన బొబ్బర్లు కానీ, తొగరపప్పు కానీ, అంటే కందిపప్పుతో మనకి ఆకుకూరలు వేసుకుంటాం, కాయగూరలు వేసుకుంటాం. సో అలాగా పప్పు కర్రీ ఒకటి తీసుకోండి. దాంతోపాటు ఉడకబెట్టిన చెరగలు, ఉడకబెట్టిన బొబ్బర్లు, ఉడకబెట్టిన పల్లీలు, తర్వాత బాయిల్డ్ ఎగ్, వీటన్నిటిలో ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే నీళ్ళు ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే గ్లాసులో తీసుకున్నట్లయితే 10 నుంచి 12 గ్లాసులు తీసుకోండి. లేదా మినిమం మనకి ఎంత కాదన్నా 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. కాకపోతే ఈ వేసవిలో ఆవకాయ పచ్చడి ఉంటుంది. సో ఈ పచ్చడి అనేది అవాయిడ్ చేసుకోవాలి మనము. ఎందుకంటే వీటిలో మనం పచ్చడి నిల్వ ఉండటానికి ఎక్కువగా ఉప్పు అనేది వాడతాము. సరైన ఉప్పు, ఆవపిండి, నూనె, ఈ మూడు ఉంటేనే కదా మనకి పచ్చళ్ళు అనేవి ప్రాపర్గా తయారవుతాయి. కానీ ఈ పచ్చళ్ళకి మీరు దూరంగా ఉండాలి.
6: ఒక్కసారి కొంచెం అలా తినొచ్చు అంటారు?
5: అంటే సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది నాన్న. ఎందుకంటే ఒక్క 1/2 స్పూన్ పచ్చడి వేసుకున్నా మనము వారానికి సరిపడా ఉప్పు కడుపులో మింగినట్టే లెక్క.
6: అమ్మో,
5: అందుకని మనము అవి అవాయిడ్ చేయాలి. కాకపోతే ఛాయ్ అలవాటు ఉంటుంది, మధ్యాహ్నం కానీ కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఆ కాఫీ, టీ అవాయిడ్ చేయండి. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి, మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము, కావాలనుకున్నప్పుడు మనం కుక్ చేసుకొని తింటాము, అలాంటి ఫుడ్స్ మనము అవాయిడ్ చేయాలి. బయట ఫుడ్ అస్సలు
6: తీసుకోవద్దు.
5: వడియాలని, పాపడ్స్ అని, స్పైసీ ఇలాంటివి ఏవి తీసుకోవడానికి వీల్లేదు భారతి.
6: అయితే మేడం, మీరు పప్పులు, నానబెట్టిన శనగలు అవి తినమన్నారు కదా, అవి తిన్నప్పుడు కొంచెం కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది, డైజెషన్ సరిగా అవ్వట్లేదేమో అని అనిపిస్తుంది.
5: అంటే వాటిలో ఏంటంటే మనము మితంగా తీసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకోండి, వాకింగ్ చేయండి. రెండవది ఏంటంటే మనం టైం స్కెడ్యూల్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు మనము డిన్నర్ అయినా సరే 8 గంటల వరకు స్టాప్ చేసుకుంటే మంచిది భారతి. సాధ్యమైనంత వరకు ఏంటంటే చాలా వరకు పనుల్లో నిమగ్నమై మనము ఏం చేస్తూ ఉంటామంటే లైట్ ఫుడ్ అయినా తీసుకుందాం ఏమవుతుందిలే అని 9 గంటలకి 10 గంటలకి తీసుకునే ప్రయత్నం చేస్తాం. అవి అవాయిడ్ చేయాలి. సాధ్యమైనంత వరకు మీ ఫుడ్ పాలతో సహా, అంటే మనం నైట్ కూడా మిల్క్ తీసుకోమని చెప్తాం కదా, దాంతో సహా మీరు ఖచ్చితంగా మీరు 8-8:30 మాక్సిమం క్లోజ్ చేసుకుంటే మంచిది.
6: మాక్సిమం మీరు చెప్పింది ఫాలో అవుతున్నాను మేడం, కానీ మిడ్ నైట్ మళ్ళీ నాకు కొంచెం ఆకలి ఇస్తుంది, అప్పుడు ఏం చేయమంటారు?
5: వాటర్ తీసుకోవాలి భారతి. సాధ్యమైనంత వరకు మనము లేట్ నైట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే అరుగుదల అనేది ప్రాబ్లం, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ ఇండైజెషన్ వల్ల, అరుగుదల లేకపోవటం వల్ల మన బయాలజికల్ సిస్టమ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. దానివల్ల బ్లడ్ షుగర్స్ కూడా రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఆకలి అవుతుందని 11-12 గంటలకి తింటాం, మళ్ళీ పొద్దున్నే వాళ్ళు 6:30-7 కాకుండా 8:30-9 లెగవటం, బ్రేక్ఫాస్ట్ 10:30-11 చేయటం, లంచ్ 3 చేయటం. సో ఒక్కసారి మనము దానికి అలవాటు పడితే ఆ నెక్స్ట్ డే దినచర్య అంతా కూడా మనకి
6: డిస్టర్బ్ అయిపోతుంది.
5: నిద్ర డిస్టర్బ్ అవుతుంది, మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం యాక్టివ్గా కూడా ఉండము. ఇవన్నీ మనం కోరి తెచ్చుకున్న కష్టాలు కదా.
6: అవును మేడం. అయితే మీరు వాకింగ్ చేయమన్నారు కదా, ఈవినింగ్ టైమ్స్లో ఈయన వచ్చాక కాసేపు వాకింగ్ చేస్తున్నాను కానీ ఎక్కువసేపు చేయలేకపోతున్నాను, కాళ్ళు నొప్పులు, దానివల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది.
5: ఒక 10 మినిట్స్ వాక్ చేయటం, 5 మినిట్స్ రెస్ట్ తీసుకోవటము చేస్తే మంచిది. ఎందుకంటే
6: బ్రేక్ ఇస్తూ చేయమంటారు.
5: ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే లైఫ్ స్టైల్ అనేది చాలా ముఖ్యం గర్భిణీ స్త్రీలో. అందులో కొంచెం మీరు వెయిట్ పుట్ ఆన్ అయ్యారు, బరువు పెరిగారు, బీపీ మాత్రలు వాడుతున్నారు, మధ్యాహ్నం పూట మాత్రం ఒక 1/2 అవర్ నాప్ లాగా వేయండి. కానీ సాధ్యమైనంత వరకు ఎడం పక్క తిరిగి పడుకోవటం అంత దాకా పోవద్దు. తర్వాత కాఫీ టీ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అలాగే కూల్ వాటరు, తర్వాత ఫ్రిడ్జ్ లో వాటరు, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవి కూడా అవాయిడ్ చేయాలి.
6: అవి అన్ని ఫాలో అవుతున్నాను మేడం. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ సరిపోతాయి అంటారా?
5: ఈ టాబ్లెట్స్ సరిపోతుంది భారతి.
6: ఇప్పుడు మళ్ళీ చెక్అప్ కి ఎప్పుడు రమ్మంటారు?
5: మళ్ళీ ఒక 1 వీక్ కి రండి భారతి.
6: మేడం మరి సార్ మళ్ళీ కొత్త టాబ్లెట్ యాడ్ చేశారు కదా, దీనివల్ల ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే మధ్యలో రమ్మంటారా?
5: ఇది చాలా మంచి ప్రశ్న భారతి నువ్వు అడిగింది. ఎప్పుడైతే బీపీ మాత్రలు వాడుతూ ఉన్నామో ఖచ్చితంగా బీపీ రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి పొద్దున సాయంత్రం. బీపీ గనక 130/90 వచ్చింది, మళ్ళీ ఒక 30 నిమిషాలు వెయిట్ చేసి మళ్లీ రిపీట్ చేసి మళ్లీ బీపీ 130/90, 130/90 లేదా 140/90 ఉంటే ఇమీడియట్ గా రావాలి. మీరు కాళ్ళ కింద ఎత్తు పెట్టుకుని వాకింగ్ చేసుకుంటూ బీపీ చూసుకుంటూ రెగ్యులర్ గా డైట్ పాటిస్తూ ఉండి కూడా మీకు ఒకవేళ బరువు పెరుగుతున్నట్టు అనిపిస్తున్నా, బీపీ పెరుగుతున్నట్టు అనిపిస్తున్నా, తలనొస్తున్నా, చిరాకుగా ఉన్నా, కళ్ళు బూదర బూదరగా అనిపిస్తున్నా, సడన్గా పొట్ట నొప్పి, మరి ముఖ్యంగా పైకడుపు దగ్గర నొప్పి అనిపిస్తున్నా, కదలికలు తక్కువ అనిపిస్తున్నా, దమ్ము దమ్ము ఆయాసం అట్లా అనిపిస్తున్నా, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నా, ఇవి ఏవి అనిపిస్తున్నా కూడా ఖచ్చితంగా ఆలస్యం చేయకుండా తొందరగా హాస్పిటల్కి మాత్రం వచ్చేయండి.
4: అలాగే మేడం, తీసుకొస్తాను. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా
5: యా. సో అందుకే బీపీ మాత్రలు రెగ్యులర్ గా వాడుకోవాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, వాకింగ్ ఉండాలి, ప్రాపర్ డైట్ ఉండాలి. నేను చెప్పిన విధంగా ఏవైనా వీటిని వార్నింగ్ సైన్స్ అంటాం మనం. సో ఇవి ఏమాత్రం మీకు అనిపించినా కనిపించినా ఫీల్ అయినా తొందరగా వచ్చేయండి.
4: అలాగే మేడం.
6: రైట్
5: రైట్ వర్ధన్ గారు, జాగ్రత్త భారతి, కదలికల మీద దృష్టి ఉంచుకోండి, జాగ్రత్త. మళ్ళీ వారం తర్వాత చూస్తాను.
3: సంతాన లేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ధారావాహిక 37వ భాగం విన్నారు. కార్యక్రమ తరువాయి భాగం వచ్చే సోమవారం ఇదే సమయానికి వినవచ్చు.
1: బృందావన్ హాస్పిటల్.
2: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
1: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. డాక్టర్ బి ఉషా నవీన్ గారి నేతృత్వంలో సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక వైద్య విభాగం ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది. సంతాన సాఫల్యత కొరకు మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి ఉషా నవీన్ ప్రసూతి వైద్య నిపుణురాలు,
2: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్, నిజామాబాద్.
1: ఫోన్ 233-444. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: శ్రోత, ఇంతవరకు ప్రభాత లహరి కార్యక్రమంలో డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేసిన సలహాలు, సూచనలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, మరి కాసేపట్లో అనగా ఈ ఉదయం 8:30 సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ, షుగర్, థైరాయిడ్ గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 8:30

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. ఇంతటితో ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు విందాం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

0: Morning News. Good morning, I'm Anuja Kumar. The headlines. Two new anti-crime laws passed by West Bengal Assembly come into force in the state today. ISRO successfully carries out three major tests of Gaganyaan crew module systems. Five Indian students win gold medals at 56th International Physics Olympiad 2026. India secures world number one rank jointly with other countries. IMD forecasts heavy rainfall over northeast India, West Bengal and Bihar during next 2 to 3 days. US launches fresh strikes on Iran. And Yannick Sinner beats Alexander Zverev to retain Wimbledon men's singles title. And now the news in detail. In West Bengal, two new anti-crime laws come into force in the state today. State Governor Arun Ravi has given his assent to the bill related to the control of anti-social activities. In June this year, the Assembly passed the stringent anti-crime bills, the West Bengal Public Safety and Control of Anti-Social Activities Bill 2026 and the West Bengal Maintenance of Public Order Amendment Bill 2026. More from our correspondent.
1: Under the West Bengal Public Safety and Control of Antisocial Activities Act 2026, a person involved in antisocial activities or one who is likely to engage in such activities in the future may be placed under preventive detention. Such a person can be detained for a maximum period of 1 year. The state government says the new law will enable quicker and stricter action against antisocial activities, riots, attacks on police personnel and organized crime. Chief Minister Shubhendu Odhikari has earlier stated that violence or disruption of public order in the name of protest will not be tolerated. He also expressed hope that the new law will play an important role in ensuring the safety and security of women and children. Sandeep Dasgupta, Akashvani News, Kolkata.
0: The Indian Space Research Organization says it has successfully carried out three major tests of the Gaganyaan crew module systems. More from a correspondent.
2: The first test pertained to ensuring an upright position for the crew module after splashdown in the sea, considered one of the most important crew safety requirements. To do this, a stored cold gas-based uprighting system was developed and tested. The second test involved examining the separation of the umbilical mechanism that serves as a link between the crew module, where astronauts live, and the service module, which provides power and propulsion. The third test validated the structural integrity of the crew module during the apex cover separation event. Yashasvi Kiryal, Akashvani News, Delhi.
0: Five Indian students have won gold medals at the 56th International Physics Olympiad 2026, which was held at Bucaramanga in Colombia from 4th to 12th of this month. With the exceptional performance, India reaffirmed the growing stature in science education and excellence at the international level. We have a report.
3: Delivering an extraordinary performance at the 56th International Physics Olympiad, these young physicists have brought immense pride to the nation. The gold medal winners are Kanishk Jain from Pune, Riddhesh Anand Bendale from Indore, Rishit Garg from New Delhi, Shrey Suraya from Mumbai and Swarit Joshi from Ahmedabad. With this achievement, India secured the first position jointly with Russia, China, Kazakhstan, South Korea and Taiwan among 381 students from 87 countries. The achievement reflects the strength of India's Olympiad program is spearheaded by the Homi Bhabha Center for Science Education, which is a national center of the Tata Institute of Fundamental Research. With Anand Kumar, Soumya Sharan for Akashvani News, Delhi.
0: Union Home Minister Amit Shah is scheduled to attend the inaugural ceremony of the 11th Interpol Digital Forensic Expert Group meeting alongside the first International Investigators Crime Competition and Summit at the National Forensic Sciences University campus in Gandhinagar today. Our correspondent reports that the prestigious global forum will have participation from top dignitaries, including Chief Minister Bhupendra Patel and law enforcement delegates from 47 countries.
4: During the event, Mr. Shah will unveil three pioneering centers of excellence focusing on AI-powered financial crime investigation, crime scene management, and India's first media forensic center. He will also launch Asia's first indigenous cyber forensic investigation van, a Make in India mobile laboratory capable of real-time on-site evidence recovery. A major highlight of this event is the high-tech exhibition featuring cutting-edge cybersecurity tools from over 30 global giants, including Google and Cellebrite. Aparna Khunt, Akashvani News, Ahmedabad.
0: This is Akashwani giving you the news for quick news updates round the clock. Follow us on our X handle at AIR News Alerts. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and download the News on AIR app. Defence Minister Rajnath Singh, Union Minister of Road Transport and Highways Nitin Gadkari, along with Uttar Pradesh Chief Minister Yogi Adityanath, will inaugurate the Lucknow-Kanpur Expressway today afternoon. They will inspect the expressway and inaugurate it at kilometre 49 in Unnao. A report.
5: 63 kilometer long, 6-lane Lucknow-Kanpur Expressway with India's second longest elevated corridor is also country's first expressway built with automated and intelligent machine-guided construction technology. Equipped with AI-based speed enforcement, emergency call boxes at every 2 kilometers and two integrated 24/7 control rooms, the expressway is designed for speeds of up to 120 kilometer per hour and is expected to reduce travel time between Lucknow and Kanpur to just 35 to 40 minutes. A car journey between the two cities will cost ₹275 and two-wheelers are not allowed on it. Sushil Chandra Tiwari, Akashwani News, Lucknow.
0: Efforts to accelerate investment in Madhya Pradesh is gathering pace as a major event is being held in Bhopal today. It will attract leading technology companies, investors, startups, industry bodies and educational institutions from India and abroad. Our correspondent has filed this report.
6: The MP Tech Growth Conclave 3.0 will be held in Bhopal today. Chief Minister Dr. Mohan Yadav will inaugurate the event. The main focus of the conclave is to promote investment in global capability centers, data centers and the semiconductor sector. The Chief Minister will also share the state government's vision for technology-based industrial development. Abhinav Goyal, Akashwani News, Bhopal.
0: In Bihar, heli and air tourism services are being launched today. Chief Minister Samrat Chaudhary will inaugurate it from Patna. In the first phase, the destinations included under the initiative are Valmiki Nagar in West Champaran district, Ma Mundeshwari in Kaimur district and Rajgir in Nalanda district. More from our correspondent.
7: The service will be operated jointly by the Department of Tourism and Department of Civil Aviation. From today, people can make bookings online. Under the scheme, with financial support from the state government, tourists can book tickets at subsidized rates. The state government will provide a subsidy of up to ₹15,422 per ticket. The helicopter tourism service will commence on 18th July and will operate every Saturday and Sunday. Savita Parikh, Akashwani News, Patna.
0: The India Meteorological Department has forecast isolated heavy to very heavy rainfall over northeast India, West Bengal and Bihar during next 2 to 3 days and isolated heavy falls over east Uttar Pradesh during 4 to 5 days. Fairly widespread to widespread rainfall is likely over Arunachal Pradesh, Assam, Meghalaya, Nagaland, Manipur, Mizoram and Tripura till the 18th of July. The weatherman said subdued rainfall activity is likely over the plains of northwest, west central and over South Peninsula India during next 6 to 7 days. The United States has launched a fresh round of military strikes against Iran. U.S. Central Command, CENTCOM, said the operation is intended to further degrade Tehran's ability to target civilian mariners and commercial vessels transiting the Strait of Hormuz. In a post on X, CENTCOM said the strikes were carried out on the direction of the commander-in-chief to hold the Iranian forces accountable. The latest strikes come amid heightened tensions in the Gulf region. According to Iran's press TV, three explosions were heard in the southern Iranian cities of Jask, Bandar Abbas and Sirik following the U.S. strikes. U.S. President Donald Trump asserted that Strait of Hormuz remains open to commercial traffic, dismissing Iranian claims of control. He also signaled a complete collapse of recent diplomatic efforts with Iran, revealing that a tentative agreement with Tehran has been shattered by Iranian military strike against commercial vessel. Meanwhile, New Delhi has reiterated its call for immediate de-escalation of tensions in West Asia region after attack on a commercial ship GFS Galaxy carrying Indian crew members off the coast of Oman yesterday. Condemning the attack, the External Affairs Ministry said in a statement that out of 11 Indian nationals on board, 10 have been rescued so far, while one is reportedly missing. The ministry said the Indian embassy in Oman is closely monitoring the situation and proactively coordinating with the Omani authorities in the ongoing search and rescue operation. In Thailand, at least 27 people have been killed in a fire that tore through a bar in Bangkok. The deceased include 9 men and 18 women. More than 60 people are being treated in hospital. Firefighters were called to the scene just after midnight last night and discovered patrons fleeing through the flame-enveloped front door of the venue. On to sports. In tennis, top seed Italy's Jannik Sinner retained his Wimbledon men's singles title, beating second seed Germany's Alexander Zverev 6-7-7, 7-6-2, 6-3, 6-4 in the final at the All England Club London last night. This is Sinner's second consecutive Wimbledon men's singles title and his fifth Grand Slam crown. Sinner became the 10th player to successfully defend the Wimbledon men's singles title. England will resume their second innings from 130 for 6 in the historic one-off women's test at the Lord's against India this afternoon, resuming the penultimate day with an overall lead of 269. India declared their second innings at 341 for 7 at the stroke of tee. Wicketkeeper batter Yastika Bhatia became the first woman to score a test century at Lord's. In our bilingual live phone-in program, Public Speak, at 9:30 tonight, we will bring you an insightful discussion on significance of rainwater harvesting for water security and groundwater recharge with Archana Verma, Additional Secretary and Mission Director, National Water Mission. During the program, listeners can ask questions on the subject. To participate, simply dial the telephone numbers 011-231-0481 and 011-237-7117 onwards tonight. Alternatively, you can also send your queries via WhatsApp to the number 9289094044 or post your questions on X with the hashtag AskAIR. And now, before a look at today's newspapers, it's over to Shagun Chopra.
3: Thank you, Anuja. All the dailies have reported about the re-escalation of the US-Iran crisis and an Indian seafarer missing as a ship hits in Hormuz. The Times of India writes, MEA condemns attack on tanker off Oman coast, 11 Indians rescued, one missing. The Tribune mentions the Joint Parliamentary Committee's recommendation for suspension, not removal of PMCMs after 30 days in jail. To make a presentation on the road ahead, CDS may soon present theatrization strategy, states Hindustan Times. An editorial with the headline, Needed a New Deal, in the Tribune writes about India requiring an initiative like the Manhattan Project where best minds are put together. It refers, India's private sector, if given the proper environment, is more than capable of being globally competitive. Foreign investors set to get a faster arbitration route with country-specific flexibility likely in new bilateral investment treaty taking shape, cites Financial Express. Coach Mitra app to track boarding, railway roadmap and counselling to improve passenger behaviour, reports the Indian Express. Small towns beat big cities in rooftop solar adoption, cites the Times of India. And finally, in a first-of-its-kind project, Washington may soon house India's story through immersive technology, writes the Pioneer, presenting India's contributions of its journey from Indus Valley civilization to a nation on the rise to the global audience. And with that, it's back to you, Anuja.
0: Thank you, Shagun. And in news just in, the mortal remains of the 15 Indian tourists who lost their lives in boat capsize incident near Phu Quoc Island in Vietnam will be repatriated from Ho Chi Minh City to India today via Vietnam Airlines flight VN979. The Indian Embassy in Vietnam in a social media post said that the flight is scheduled to depart from Ho Chi Minh City at 6 p.m. local time and is expected to arrive at Mumbai's Chhatrapati Shivaji Maharaj International Airport at 9:35 p.m. Indian Standard Time. And now, before we end the bulletin, the headlines once again. Two new anti-crime laws passed by West Bengal Assembly come into force in the state today. ISRO successfully carries out three major tests of Gaganyaan crew module systems. Five Indian students win gold medals at 56th International Physics Olympiad 2026. India secures world number one rank jointly with other countries. IMD forecasts heavy rainfall over northeast India, West Bengal and Bihar during next 2 to 3 days. US launches fresh strikes on Iran. And Jannik Sinner beats Alexander Zverev to retain Wimbledon men's singles title. And with that, we end the morning news. Have a nice day.
8: ఆకాశవాణి ఇసామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30. ఇప్పుడు వినండి సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
9: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
10: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్ సెల్ 8019999990. ప్రతి సోమవారం ప్రతి బుధవారం సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ నుండి చక్కగా అవగాహన కల్పిస్తూ ఉన్నారు అనేక అంశాలపైన. ఈరోజు కూడా మనకు థైరాయిడ్ పైన అవగాహన కల్పించడానికి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
11: నమస్కారం సార్.
10: డాక్టర్ గారు, జనరల్ గా మనం ఇప్పుడు థైరాయిడ్ అనేటువంటిది చాలా ఎక్కువగా వింటున్నాం. అసలు ఈ థైరాయిడ్ అంటే ఏమిటి, థైరాయిడ్ ఎందుకు వస్తుంది, థైరాయిడ్ లో ఏమైనా రకాలు ఉన్నాయా, ఉంటే ఎన్ని రకాలు ఉన్నాయి, థైరాయిడ్ గురించి కొంచెం వివరించండి.
11: థైరాయిడ్ సమస్యలు చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే టెస్ట్లు ఎక్కువ చేయడం ద్వారా కొన్ని సందర్భాల్లో ఎక్కువ మందికి బయటపడుతున్నది. ఎందుకంటే థైరాయిడ్ పుట్టిన పిల్లల నుంచి, పిల్లనో పాపనో బాబో ఎవరైనా కానీ, పుట్టిన 3 రోజుల నుంచి 70-80 సంవత్సరాల వరకు ఎప్పుడైనా రావచ్చు. ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకంగా లక్షణాలు ఉంటాయి. అందుకే పుట్టిన పిల్లలకి ఎవరైనా కానీ, అంటే వాళ్ళ తల్లిదండ్రులకి థైరాయిడ్ ఉన్నా లేకున్నా, పుట్టిన 3 రోజుల తర్వాత ఖచ్చితంగా పాపనో బాబో ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయాలి. ఎందుకంటే అది కంజెనిటల్ హైపోథైరాయిడిజం అంటాం. కంజెనిటల్ హైపోథైరాయిడిజం అంటే పుట్టుకతోనే వచ్చే థైరాయిడ్. కొంతమందికి కొన్ని జీన్స్ లో లోపం వల్ల పుట్టుకతోనే వస్తుంది. చిన్న పిల్లల్లో లక్షణాలు ఎలాంటివి ఉండవు కాబట్టి ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకు థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి చిన్నపిల్లల్లో అంటే, అది ఒకవేళ మనం టెస్ట్ చేయలేనుకోండి, నియంగానే ఒక 600-700 ఇవాళ పిల్లలు పుట్టారంటే అందులో ఒకరికి థైరాయిడ్ సమస్య రావచ్చు పుట్టుకతోని. సో ఒకవేళ మనం టెస్ట్ చేయకుండా మనము అట్లనే వదిలేసాము, నియంగానే పుట్టిన బాబుకో పాపకో థైరాయిడ్ ఉందనుకోండి, మనకు ఒక 2-3 నెలల తర్వాత థైరాయిడ్ ఉన్నట్టు తెలిసింది అనుకోండి, ఆ పాటికి ఏమైతే అంటే బ్రెయిన్ పైన ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు. పిల్లల్లో ముఖ్యంగా థైరాయిడ్ లక్షణాలు ఎట్లుంటాయంటే, పుట్టిన తర్వాత చాలా మంది పిల్లలకి పసిరీకలు ఉంటాయి, జనరల్ గా తగ్గిపోతుంది. కానీ చాలా రోజులు పసిరీకలు ఉండడం అయినా, లేకుంటే బొడ్డు బయటికి రావడం, అంటే లోపల బొడ్డు పోకపోవడం వల్ల, లేకుంటే నాలుక బయటికి రావడము, లేకుంటే మోషన్స్ సరిగా పాస్ చేయకపోవడం, దొడ్డికి సరిగా పాస్ చేయకపోవడం వల్ల, ఇవన్నీ లక్షణాలు చిన్నపిల్లలు. కానీ ఇవన్నీ చిన్నపిల్లల్లో ఏంటంటే సటిల్ సైన్స్ అంటాం. అంటే ఖచ్చితంగా ఇవి ఆ టైంలో అందరూ గుర్తుపట్టరు అన్నట్టు. సో అందరికి ఏంటంటే నార్మల్ కూడా అనిపించచ్చు. సో అందుకే ఇబ్బంది ఉన్నా లేకున్నా కూడా 72 గంటల తర్వాత జనరల్ గా టెస్ట్ చేసుకుంటే మంచిది. ఇది పుట్టుకతో వచ్చే థైరాయిడ్ అంటాం. తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా, ఇప్పుడు కొంతమంది మనకి వయసు పెరిగిన కొద్దీ 5-7 సంవత్సరాల పిల్లల్లో ఎట్లా థైరాయిడ్ బయటపడతారంటే, జనరల్ గా హైట్ పెరగాలి అంటే థైరాయిడ్ అనే హార్మోన్ చాలా ముఖ్యం అన్నట్టు. సో ఆ థైరాయిడ్ అనే హార్మోన్ లేకుంటే హైట్ పిల్లలు పెరగరన్నట్టు. సో చాలా మంది పిల్లలు హైట్ పెరగకుండా వచ్చిన వాళ్ళకు కూడా రొటీన్ బ్లడ్ టెస్ట్ చేస్తున్నప్పుడు థైరాయిడ్ బయటపడుతుంది. జనరల్ గా ఎవరైనా పిల్లలు అనుకున్న దానికన్నా హైట్ పెరగట్లేదని మీకు అనుమానం వస్తే ఒక చిన్న థైరాయిడ్ టెస్ట్ చేపియండి. మూడోది, ఇంతకు ముందు మనం చెప్పినట్టు ఒకవేళ నియంగానే పుట్టుకతో వచ్చిన థైరాయిడ్ అయినా కానీ, పిల్లల్లో థైరాయిడ్ వచ్చినా కానీ, ఏ వయసులో థైరాయిడ్ వచ్చినా కూడా భయపడాల్సింది లేదు. ఎందుకంటే థైరాయిడ్ అనేది దానికి 100% ట్రీట్మెంట్ ఉంటుంది, కరెక్ట్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ రావు. ముఖ్యంగా పుట్టుకతో వచ్చిన థైరాయిడ్ పిల్లలు, ఒకవేళ థైరాయిడ్ మనము తెలియకుండా మిస్ అయిపోయినాం అనుకోండి, లేకుంటే తెలిసిన తర్వాత కూడా మందులు సరిగా వేయకుండా ఏమైతుందంటే, వాళ్ళకి మెదడు అనేది డెవలప్ కాదు. మొదటి 3 సంవత్సరాలు మెదడు డెవలప్మెంట్, మెదడు పెరగడానికి థైరాయిడ్ హార్మోన్ అవసరం. సో పుట్టుకతో వచ్చిన థైరాయిడ్ వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ టాబ్లెట్ రూపంలో ఇవ్వకుంటే వాళ్ళకి మెదడు డెవలప్మెంట్ కాదు. సో అక్కడే వాళ్ళ మెదడు డెవలప్మెంట్ ఆగిపోతుంది. దాని ప్రభావం అనేది జీవితాంతం ఉంటుంది. అందుకే చాలా ముఖ్యం, ముఖ్యంగా చిన్న వయసులో. అండ్ 5, 6, 7, 8, 10 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఏంటంటే, చిన్నగా ఒకవేళ హైట్ ప్రాబ్లంతో లేకుంటే వేరే సమస్యలతో కొంతమంది ముఖం ఉబ్బిపోతారు, కొంతమంది చర్మం అంతా ఎండిపోతారు, వాయిస్ గట్టిగా మాట్లాడితే వాయిస్ రాకపోవడము, మోషన్స్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఉన్నప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి అన్నట్టు. సో వాళ్ళకేంటంటే చిన్న ఒక మెడిసిన్, ఒకటే టాబ్లెట్ ఉంటుంది దీనికి, హైపోథైరాయిడిజం. నేను చెప్పేది హైపోథైరాయిడిజం అంటే హార్మోన్స్ తక్కువ అయిపోయినా, హార్మోన్స్ తక్కువ ఉన్న థైరాయిడ్ హైపోథైరాయిడిజం అంటాం అన్నట్టు. సో జనరల్ గా పిల్లల్లో ఇవే వస్తాయి అన్నట్టు. హైపోథైరాయిడిజం ఎక్కువ వస్తుంది అన్నట్టు. హైపోథైరాయిడిజం చాలా చాలా తక్కువ పిల్లల్లో రావడం అనేది. సో వాళ్ళకి ఒక చిన్న మెడిసిన్ ఇస్తే అందరిలాగానే పిల్లలు మంచిగానే పెరిగే అవకాశం ఉంటుంది.
10: బాగుంది డాక్టర్ గారు. ఆ లక్షణాలను బట్టి మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అసలు ఇంకా వాళ్ళ గ్రోత్ బాగుంటుంది, ఎలాంటి సమస్యలు రావు అంటారు.
9: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
12: 24 గంటలు అత్యవసర సేవలు.
9: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
12: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
9: సిటీ స్కాన్, క్యాత్లాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
12: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
9: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
12: సంప్రదించండి
9: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
12: సెల్ 8019999990. అయితే ఇంకా మరి పెద్ద వాళ్ళలో మనం చూసినట్టయితే బీపీ, షుగర్ ఎంత కామన్ అయిపోయిందో, థైరాయిడ్ సమస్య కూడా అంత కామన్ అయిపోయింది. సో మరి వీళ్ళకి ఎట్లా బయటపడతాయి?
11: సాధారణంగా 2 రకాల థైరాయిడ్ అండి, హైపోథైరాయిడిజం, హైపర్థైరాయిడిజం అంటాం. హైపో అంటే థైరాయిడ్ గ్రంథి పనిచేయాల్సిందనికన్నా తక్కువ పనిచేయడం వల్ల, తక్కువ హార్మోన్స్ ఉత్పత్తి అవ్వడం వల్ల దానికి వచ్చే లక్షణాలు బట్టి హైపోథైరాయిడిజం అంటాం. మనకు రిపోర్ట్స్ బట్టి కూడా మనం కన్ఫర్మేషన్ చేసుకుంటాం. హైపర్థైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి పనిచేయాల్సిందనికన్నా ఎక్కువ పనిచేయడం వల్ల హార్మోన్స్ పెరిగిపోతాయి. ఇవి కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, థైరాయిడైటిస్ అంటాం అన్నట్టు. అంటే వాళ్ళకి టెంపరీగా, అంటే మొదట్లో హార్మోన్స్ పెరిగి తర్వాత హార్మోన్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి అన్నట్టు. సో ఓన్లీ మనం రిపోర్ట్సే కాకుండా ఫస్ట్ వాళ్ళకి ఏం లక్షణాలు ఉన్నాయనేది, హైపోథైరాయిడిజమా హైపర్థైరాయిడిజమా. ముఖ్యంగా హైపోథైరాయిడిజం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి. జనరల్గా మాట్లాడుకోవడానికి ఏంటంటే లావు ఉన్న థైరాయిడా, బక్కగా అయ్యే థైరాయిడా అనుకుంటాం అన్నట్టు. హైపర్థైరాయిడిజం అంటే ఖచ్చితంగా అందులో హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన శరీరంలో ఉండే అన్ని అవయవాలు ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి కాబట్టి మన శరీరానికి ఎక్కువ కొవ్వు కాబట్టి కొవ్వు కరుగుతూ ఉంటుంది కాబట్టి బరువు తగ్గుతూ ఉంటాయి. ఇది జనరల్గా బక్కగా అయ్యే థైరాయిడ్ అంటాం. ఇంకొక థైరాయిడ్ హైపోథైరాయిడిజం, ఇది చాలా మందికి ఉంటుంది. హైపోథైరాయిడిజం అనేది చాలా మందికి ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఇది లావు ఉన్న థైరాయిడ్ అనుకుంటారు, కానీ జనరల్గా థైరాయిడ్ వల్ల లావు ఎక్కువ కారు. అయితే కూడా ఒక కేజీ, ఒకటో 2 కేజీలు పెరుగుతారు. అది కూడా ముఖ్యంగా కంట్రోల్ లేని వాళ్ళకి, విపరీతంగా థైరాయిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాపు వస్తుంది కాబట్టి దానివల్ల బరువు పెరుగుతారు. చాలా మంది నేను థైరాయిడ్ వల్లనే లావు అవుతున్నాం అనుకుంటారు, కానీ థైరాయిడ్కి లావుకి ఎలాంటి సంబంధం ఉండదు. జనరల్గా మనం బరువు తగ్గాలంటే మనము ఖచ్చితంగా కొద్దిగా మనం చేసే పనికన్నా ఒక 30% ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. అంటే ఎక్సైజ్ రూపంలో ఏదో ఒకటి చేయాలి, లేకుంటే మనం తినే దాంట్లో ఒక 30% తగ్గించాలి అది బరువు తగ్గడానికి. సో థైరాయిడ్ ఉంటేనే బరువు పెరుగుతారు అనేది ఒక అపోహ. ఖచ్చితంగా అందరు కాదు, ఒక కొంతమంది పెరుగుతారు. అది కూడా పెరిగితే కూడా ఎక్కువ కాదు, ఒకటో లేకుంటే 2 కేజీలు పెరుగుతారు, ముఖ్యంగా కంట్రోల్ లేని వాళ్ళకి. సో హైపోథైరాయిడ్ లక్షణాలు ఎట్లుంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 6, 7, 10 సంవత్సరాల పిల్లల దాకా మాట్లాడడం, నెక్స్ట్ ఇప్పుడు 10 నుంచి 15 సంవత్సరాలు అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ జనరల్గా ఆ టైంలో థైరాయిడ్ వస్తే ఏంటంటే హైట్ పెరగకపోవడంతో పాటు గడ్డాలు మిసలు రాకపోవడము, లేకుంటే ఆ ప్యూబర్టీ లేట్గా స్టార్ట్ అవ్వడము, లేడీస్లో నెలసరి సమస్యలు అంటే తొందరగా కూడా వాళ్ళు అంటే 10, 11, 12 సంవత్సరాల్లో పెద్ద మనిషి కావాల్సింది, వాళ్ళు చిన్న వయసులో కూడా రావచ్చు అన్నట్టు. చిన్న వయసులో కూడా మెచ్యూర్ అయిందనుకోండి, అదొకటి థైరాయిడ్కి ఒక లక్షణం. కొంతమంది లేట్గా కూడా కావచ్చు అన్నట్టు. సో ఒక్కొక్క వయసు బట్టి. ఇంకొంతమందికి ఏంటంటే 50% మందికి మీకు చెప్పినట్టు ఇలాంటి లక్షణాలు ఉండవు. సో కొంతమందికి రొటీన్ గా బయటపడతాయి. సో ఎలాంటి లక్షణాలు లేకున్నా కూడా థైరాయిడ్ టెస్ట్ చేయాలంటే, ఇంట్లో ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఇంట్లో ఎవరికైనా థైరాయిడ్ ఉందంటే చేసుకుంటే బెటర్. సో ఎందుకంటే చాలా మందికి లక్షణాలు ఉండవు. కానీ మిగతా 50% మందికి లక్షణాలు ముఖం ఉబ్బడము, చర్మం అంతా ఎండిపోవడము, మోషన్స్ కరెక్ట్ రాకపోవడము, అంటే ఎప్పుడు నిద్రపోవడము, గురుక ఎక్కువ పెట్టడము, కొద్దే పని చేసిన అలసిపోవడము, దమ్ము రావడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి హైపోథైరాయిడిజం. హైపర్థైరాయిడిజం లక్షణాలు ఎలా ఉంటాయంటే హార్మోన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి గుండె డబడబ కొట్టుకోవడము, బరువు తగ్గిపోవడము, కాలు చేతులు వణకడము, గొంతు దగ్గర వాపు రావడము, కళ్ళు ఉబ్బడం, కళ్ళు బయటికి రావడము. కొంతమంది ఇంకా విపరీతంగా బరువు తగ్గిపోతూ ఉంటారు, దాంతోపాటు నల్లగా అవుతూ ఉంటారు. అంటే కాంప్లెక్షన్, స్కిన్ కాంప్లెక్షన్ కూడా కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటారు, మోషన్స్ ఎక్కువ రావడము, ఇవన్నీ హైపర్థైరాయిడిజం లక్షణాలు. సో ఇది అంటే చిన్న

0: వయసులో అయినా పెద్ద వాళ్ళైనా జనరల్ గా ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అది కూడా ఎప్పుడు అంటే చాలా తీవ్రంగానే సమస్య ఉన్నప్పుడు ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. కొద్దిగా బార్డర్ లైన్ థైరాయిడ్ అంటాం, అంటే బార్డర్ లైన్ అంటే థైరాయిడ్ మొత్తం ఉన్నట్టు కాదు, మొత్తం లేనట్టు కాదు. అలా ఉన్న వాళ్ళకి చాలా మందికి సిమ్టమ్స్ ఉండవు. సో ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్ గా హైపో ఆర్ హైపర్ అంటే క్లియర్ కట్ గా ప్రాబ్లం ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. బార్డర్ లైన్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా అందరికీ అవసరం లేదు, అంటే పేషెంట్ ప్రాబ్లం బట్టి వాళ్ళకి ఏం సమస్యలు దాన్ని బట్టి కొన్ని పోవాల్సి వస్తుంది.
1: అయితే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏమైనా చేసుకోవాలన్నా?
0: లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ ఫుడ్ మోడిఫికేషన్ కానీ థైరాయిడ్ కి సంబంధం ఉండదండి. అంటే ఈ ఫలానా ఫుడ్ తింటే నాకు థైరాయిడ్ రాకుండా ఉంటుంది, ఫలానా ఫుడ్ తింటే నాకు థైరాయిడ్ మొత్తం పోతుంది అన్నట్టు జనరల్ గా ఏం లేదు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మనము హెల్తీగా ఉండడానికి చేసుకోవచ్చు, కానీ థైరాయిడ్ కంటూ ఏం ఉండదు. కొంతమంది ముఖ్యంగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి క్యాబేజ్ తినకూడదు, కాలీఫ్లవర్ తినకూడదు అని చెప్తారు, కానీ అలా ఏం ఉండదు. అన్ని వెజిటేబుల్స్ హాయిగా తినచ్చు, జనరల్ గా పచ్చి కూరగాయలు తినద్దు అంటాం. జనరల్ గా ఒక్కసారి కుకింగ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న ఏదైతే గ్లైకోజెన్స్ అంటామో అది మన శరీరం పైన ఎక్కువ ప్రభావం ఏం పడదు. సో కూరగాయలు కానీ అన్ని ఫుడ్ రెస్ట్రిక్షన్ థైరాయిడ్ కంటూ ఏం లేదు. అంటే ఇది తినకూడదు అది తినకూడదు అంటూ మాత్రం ఏం లేదు. థైరాయిడ్ మాత్రం అన్ని తినచ్చు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ థైరాయిడ్ కోసం అంటూ ఏం లేదు స్పెసిఫిక్ గా. సో హార్మోన్స్, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఏంటంటే హార్మోన్స్ తగ్గినాయి కాబట్టి సింపుల్ ట్రీట్మెంట్, ఒకటే టాబ్లెట్ ఉంటుంది. హార్మోన్స్ పెంచడానికి ఒక టాబ్లెట్ ఇస్తాము. వయసు బట్టి వాళ్ళకి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకుని మనము డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఉంటాము. తర్వాత ముఖ్యంగా లేడీస్ లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి ఇంకొద్దిగా ఎక్కువ స్ట్రిక్ట్ పెడతాం అన్నట్టు. ప్రెగ్నెన్సీ ప్లాన్ లేని వాళ్ళకి లేకుంటే 40-50 సంవత్సరాల వాళ్ళకి కొద్దిగా ఏజ్ బట్టి కూడా ఉంటుంది. చిన్న వయసులో కొద్దిగా ఎక్కువ స్ట్రిక్ట్ గా మనం కంట్రోల్ చేయాల్సి వస్తుంది. ఏజ్ వయసు పెరిగినా కొద్ది ఏమైతుందంటే కొద్దిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 60-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అంత స్ట్రిక్ట్ గా పెట్టాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా ఏం కాదు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
3: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
3: సంప్రదించండి
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 801-999-990.
0: హైపర్ థైరాయిడిజం అనేది హార్మోన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి హార్మోన్స్ తగ్గించడానికి మనం ముందైతే టాబ్లెట్ స్టార్ట్ చేస్తాం. అందులో కూడా 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి థైరాయిడ్ దాని అంతటా అదే ఎక్కువ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. కొంతమందికి గొంతు దగ్గర గడ్డలు ఉంటాయి అన్నట్టు, ఆ గడ్డలు ఉండడం వల్ల కూడా ఆ గడ్డలు కూడా ఎక్కువ పనిచేయడం స్టార్ట్ అవుతా ఉంటాయి. సో దానికి తగ్గట్టు కొన్ని టెస్ట్లు ఉంటాయి. అల్ట్రాసౌండ్ స్కాన్ అంటాము, అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే మన మెదడు దగ్గర స్కాన్ చేసుకుని మనకి ఇంకా ఎక్కువ అవసరం ఉంటే ఇంకా ఎక్కువ అవసరం పడితే ఇంకా ఖచ్చితంగా ఏం కారణం వల్ల థైరాయిడ్ గ్రంథి ఎక్కువ పనిచేస్తుందని తెలియాలి అంటే TC99 థైరాయిడ్ స్కాన్ అంటాం, టెక్నీషియన్ 99. ఇది స్పెషల్ స్కాన్ అంటే అందరికి అవసరం పడదు, చాలా కొంతమందికి స్కాన్ చేయించి అసలు ఎలాంటి థైరాయిడ్ ఉందని బట్టి మందులతోనా లేకుంటే iodine-131 అబ్లేషన్ అంటాం అన్నట్టు. ఈ iodine-131 అంటే ఆ థైరాయిడ్ ఎక్కువ పనిచేసే థైరాయిడ్ ని ఒక చిన్న మెడిసిన్ ద్వారా కరిగించేస్తుంది అన్నట్టు అది. సో అది కొంతమందికి అవసరం పడుతుంది. ఈ థైరాయిడ్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది అండి. జనరల్ గా అందరితో డిస్కస్ చేయాల్సిన అవసరం పడదు, ఎందుకంటే ఎక్కువ మందికి థైరాయిడ్ ఉండదు కాబట్టి. ఎక్కువ మందికి హైపోథైరాయిడిజం ఉంటుంది కాబట్టి హైపోథైరాయిడిజం అనేది చాలా చాలా సింపుల్ ట్రీట్మెంట్. ముఖ్యంగా లేడీస్ చాలా మంది ఏంటంటే ఫస్ట్ థైరాయిడ్ రాగానే చాలా మంది ఎవరైనా కానీ లేడీస్ అనే కాదు ఫ్యామిలీలో ఎవరైనా కానీ మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా ఎవరైనా కానీ ఫస్ట్ థైరాయిడ్ వస్తే ఎవరైనా భయపడతారు. ముఖ్యంగా లేడీస్ లో వస్తే ఏంటంటే ఫ్యూచర్ లో ఏదో అయిపోతుంది, అంటే థైరాయిడ్ ఉంటే ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ గారు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు చిన్న వయసులో వచ్చింది అయ్యో ఏం ప్రాబ్లం ఉండదండి. థైరాయిడ్ కరెక్ట్ కంట్రోల్ ఉంచుకుంటే థైరాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ సమస్యలు వచ్చే అవకాశాలు ఏమి ఉండవు. చాలా మంది భయపడతారు థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ కారు అనేది, అది తప్పు. థైరాయిడ్ కరెక్ట్ కంట్రోల్ ఉంచుకుంటే థైరాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా చాలా అందరిలాగానే. కొంతమందికి ఏం కారణం లేకుండా కూడా ప్రెగ్నెన్సీ లో సమస్యలు రావచ్చు. సో వాళ్ళకు కూడా థైరాయిడ్ కంట్రోల్ ఉన్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే వాళ్ళు కూడా మిగతా వాళ్ళలాగానే వేరే కారణాల వల్ల ప్రెగ్నెన్సీ కాకపోవచ్చు. కంట్రోల్ ఉన్న వాళ్ళకి, కంట్రోల్ లేని వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కంట్రోల్ చేసుకోవడం చాలా ఈజీ, ఒకటే టాబ్లెట్, దాంతో మనం డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అనేది ఉంటుంది.
1: డాక్టర్ గారు చివరిగా ఇక ఇప్పుడు బీపీకి షుగర్కి ఎల్లకాలం మందులు వాడినట్టు దీనికి అట్లా వాడన్నా లేకపోతే తగ్గిపోయిన తర్వాత వదిలేయాలి?
0: రిపోర్ట్స్ బట్టి ఉంటుందండి. అంటే మనకి హైపోథైరాయిడిజం మొదట్లో రిపోర్ట్స్ తెలిసినప్పుడు ఒక చాలా ఎక్కువ మోతాదులోనే ఉందనుకోండి చాలా సంవత్సరాలే టాబ్లెట్ వాడాల్సి వస్తుంది, చాలా రోజులే అనుకోవాలి. ఇంకా బార్డర్ లైన్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొన్ని టెస్టులు చేస్తాం, యాంటీటీపీ అని కొన్ని టెస్టులు ఉంటాయన్నట్టు. ఆ రిపోర్ట్ బట్టి వాళ్ళకి జీవితాంతం టాబ్లెట్ వాడాలా లేకుంటే కొన్ని రోజుల తర్వాత ఆపేచ్చు అనేది మనకు తెలుస్తుంది. ఇది హైపోథైరాయిడిజం. వాళ్ళకి హైపర్ అంటే హార్మోన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి జనరల్గా టాబ్లెట్స్తోనే స్టార్ట్ చేస్తాము. 50% మందికి 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం తర్వాత టాబ్లెట్స్తోనే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మిగతా 50% మందికి టాబ్లెట్స్ జీవితాంతం వాడాల్సి వస్తుంది. సో హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి హార్మోన్స్ తగ్గించడానికి టాబ్లెట్ ఇస్తాము, లేకుంటే

0: అనగానే భయపడదు. ఫస్ట్ ఏం చేస్తామంటే స్కాన్ చేస్తాం, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఒకటి ఎఫ్ఎన్ఏసి అనే ఒక సూది పరీక్ష ఉంటాం అన్నట్టు. ఆ సూది పరీక్ష ద్వారా మనకి థైరాయిడ్ అది మంచి గడ్డన చెడు గడ్డన తెలుస్తుంది. దాన్ని బట్టి ఫర్దర్ గా ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది ఉండదు, చాలా తక్కువ మందికి గడ్డలు ఉంటాయి కాబట్టి అది ప్రతి ఒక్కరు భయపడాల్సింది కూడా కాదు. ఒకవేళ గడ్డలు ఉండి తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆపరేషన్ చేపిస్తాము. గడ్డ ఉండి ఒకవేళ సూది పరీక్షలు నార్మల్ వచ్చింది అనుకోండి, దానికి పెద్ద ట్రీట్మెంట్ చేయాల్సిన భయపడాల్సింది ఏమి ఉండదు అన్నట్టు.
1: బాగుంది డాక్టర్ గారు, ఈరోజు చక్కగా థైరాయిడ్ ఎట్లా ఉంటుంది, థైరాయిడ్ లక్షణాలు ఏంటి, థైరాయిడ్లో ఎన్ని రకాలు ఉంటాయి, అట్లాగే పిల్లలు పెద్దల్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మొదలైన విషయాలు మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి, నమస్కారం.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
3: శ్రోతలంతవరకు సండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ వినీ ధన్పాల్ తెలియజేసిన వివరాలు విన్నారు.

శ్రోతలకి ఒక గమనిక. ఈ ఉదయం 9 గంటలకు హృదయ రాగాలు సమయంలో సినీ భక్తి గీతాలు, దేశభక్తి గేయాలు వింటారు. నిన్న ఖతర్ మాజీ ఎమీర్ షేక్ అహ్మద్ బిన్ ఖలీఫా ఆల్ తనీ గారు వయోభారంతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఆయనకు నివాళిగా ఈరోజు దేశవ్యాప్తంగా సంతాప దినాన్ని ప్రకటించింది. అన్ని కార్యాలయాలపైన ఈరోజు జాతీయ జెండాలను సగం ఎత్తుకు దించాలని, ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలను నిర్వహించొద్దని అధికారులను ఆదేశించారు. అలాగే భారత్ తరపున ఆయనకు నివాళులు అర్పించేందుకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజీ ఖతర్ వెళ్లనున్నారు. శ్రోతలు గమనించగలరు.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 14వ తేదీ అనగా రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి కలీలవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటీనా మూతిబిందువు శుక్లాల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ మూకల గారు తగిన సలహాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:30

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు. ఇప్పుడు విందాం సినీ రంజనీ కార్యక్రమంలో దేశభక్తి గేయాలు, భక్తి పాటలు.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
4: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
3: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: గుడ్ మార్నింగ్ పిల్లలు.
7: గుడ్ మార్నింగ్ మేడం.
6: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
8: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
9: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
10: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
11: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
12: డాక్టర్ వినోద్ పవార్, కపిలా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
11: సెల్ 9440004837.
12: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
11: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
12: అయితే సంప్రదించండి
11: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
12: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
11: ఫోన్ 08462253344. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల,
12: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
11: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
12: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
11: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
12: ద్వారకానగర్, నిజామాబాద్.
11: సెల్ 9032323258.

0: సినీ రంజని కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట శ్రీరామదాసు సినిమాలోనిది. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎత్తు వంకరపల్లు క్లిప్స్ ట్రీట్మెంట్ ఇంకా ఇంప్లాంట్స్ అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్
2: ఖలీల్వాడి నిజామాబాద్
1: సెల్ 7799090505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15

0: సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
0: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ప్రాజెక్ట్ టర్మ్ లో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షలు గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎస్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగాయి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుపోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎస్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్పి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ను సంప్రదించారు.

శ్రోతులకు ఒక గమనిక. ఈ నెల 14వ తేదీ మంగళవారం ఉదయం 7:58 అనగా రేపు ఉదయం డాక్టర్ సీనినాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన, క్లిప్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీనినాయక్ గారు తగిన సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: సినీ రంజని వింటున్న శ్రోతలకి ఒక గమనిక. రేపు సాయంత్రం 6:30 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సాధారణంగా పనులు వాయిదా వేస్తూ ఉంటాం. దీనికి కారణాలు, సమస్యను ఎలా అధిగమించాలో ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 6:30 గమనిక విన్నారు.
1: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
2: కాదు,
1: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు, వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
3: ఆర్బీఐ అంటోంది,
4: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 15వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు సలహాలు తెలియజేస్తారు. అలాగే శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 15వ తేదీ బుధవారం ఉదయం 8:00 ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు చెగుల సమస్యల నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: పిల్ల పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
2: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
1: అయితే సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.

నిన్న ఖతర్ మాజీ ఎమీర్ షేక్ అహ్మద్ బిన్ ఖలీఫా అల్ థాని గారు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో భారత దేశం వారికి సంతాప దినాన్ని ఈ ఒక్కరోజు ప్రకటించింది. వారికి నివాళిగా ఈ పాట విందాం.

మీరు విన్న ఆ పాట ఖతర్ మాజీ ఎమీర్ షేక్ అహ్మద్ బిన్ ఖలీఫా హల్తాని గారికి నివాళిగా ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం వినిపించింది.

సమయం మారితే మనుషులు మారిపోతారు, మనసు మారితే మాటలు మారిపోతాయి, మన స్థాయి మారితే దగ్గర అయ్యే వాళ్ళు కూడా మారిపోతారు. సత్యం ఏమిటంటే ఎవ్వరూ ఎప్పటికీ ఒకేలా ఉండరు అన్నారు శ్రీకృష్ణుడు.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ స్పేస్ నిరంజని కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 16వ తేదీ గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైక్యాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

샤바 니르팩 다바 코트코 샤바 쿠팔루 샤바 우리 탈라쿠카 카스타지보라 무체메토

0: సినీ రంజని కార్యక్రమంలో మేజర్ చంద్రకాంత్ సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై సినీ రంజని. వింటున్న శ్రోతలకి ఒక గమనిక, ఈ నెల 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంత్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో.

భజన ప్రకాశమై గిరీశు జటాతలమున విలింగి చంద్రవంకయై సమస్త సృష్టి లయములు ముక్కంటి దృష్టి మాత్రమై అనంతకాల గమనము చలించే భవని భావమై విరాగి నేను జారిన విభూతి కణవి విశ్వమై

సినిరంజని కార్యక్రమంలో చివరిగా మీరు విన్నది అరిచరణ్ ఆలపించింది ఆదిపురుష్ సినిమాలోనిది. ఇంతటితో ఈనాటి సినిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. కాసేపట్లో ప్రారంభమవుతాయి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి సమయం 10 గంటల 20 నిమిషాలు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారతీయ జనతా పార్టీ చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర ఈ ఉదయం హైదరాబాద్లో ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పలువురు ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు యాత్రలో పాల్గొన్నారు.

0: తెలుసుకుంటున్నారు. కాగా ఈ యాత్ర కాసేపటికి తన ఖమ్మం చేరుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మిగతా నేతలకు బీజేపీ కార్యకర్తలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీటెట్ ఫలితాలు ఈ మధ్యాహ్నం విడుదలవుతాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఉపయోగించి ఫలితాలను స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ టీజీటెట్ లేదా పాఠశాల విద్యాశాఖ పోర్టల్లో ఫలితాలు తెలుసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు 60% మార్కులు, బీసీ అభ్యర్థులకు 50% మార్కులు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 40% మార్కులు అర్హతగా నిర్ణయించారు. యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ ద్వారా దేశవ్యాప్త నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచార కార్యక్రమం తదుపరి దశను ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా జిల్లా స్థాయి నుంచి ప్రారంభమై రాష్ట్ర స్థాయి మీదుగా జాతీయ స్థాయి వరకు సాగే మూడంచెల విధానంలో పోటీలు నిర్వహిస్తారు. మై భారత్ పోర్టల్లో నమోదు ప్రక్రియ ఈవేళ ప్రారంభమవుతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలకు సంబంధించిన 3 ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రకటించింది. మొదటి పరీక్షలో సముద్రంలో దిగిన తర్వాత క్రూ మాడ్యూల్ తిరిగి నిటారుగా నిలబడేలా చూసే ఆపరేటింగ్ సిస్టమ్ను ధృవీకరించారు. రెండో పరీక్షలో వ్యోమగాములుండే క్రూ మాడ్యూల్ను విద్యుత్ చోదక శక్తిని అందించే సర్వీస్ మాడ్యూల్తో అనుసంధానించే అంబిలికల్ మెకానిజంను వేరు చేశారు. అలాగే ఒక నమూనా క్రూ మాడ్యూల్ నుండి CSU-2ను వేరు చేసే పరీక్షను కూడా నిర్వహించారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి తీసుకువస్తూ నిర్మించిన కొత్త అవుట్ పేషెంట్ విభాగం సిద్ధమైంది. దీన్ని రేపు కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, సహాయ మంత్రి శోభా కరణ్ లజే ప్రారంభించనున్నారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా మరో 6 ఈఎస్ఐ ప్రాజెక్టులను కూడా హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభిస్తారు. ఈరోజు జాతీయ స్థాయిలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా 1 నుంచి 19 సంవత్సరాల్లో పిల్లల్లో పేగులు వచ్చే పురుగుల నివారణకు అల్పెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లల్లో రక్తహీనత తగ్గించడం, పోషకాహార లోపాన్ని నివారించడం, వారి శారీరక మానసిక ఎదుగుదలను మెరుగుపరచడం ఈరోజు ముఖ్య ఉద్దేశంగా ఉంది. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వరుసగా 2వ సారి టైటిల్ గెలుచుకున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:00 దాటి 3:45.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11:39.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. దేశ సర్వతోముఖ ముఖాభివృద్ధి వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధానం ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన కోరింది. అమెరికా తమపై జరిపిన దాడులకు తాను ప్రతిగా జార్డన్, కువైట్, బహ్రెయిన్లు అమెరికా వ్యవస్థలపై దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ప్రతి పౌరుడి జీవితంలో సర్వతోముఖ అభివృద్ది సానుకూల మార్పును తెచ్చినప్పుడే అది దేశ ప్రగతికి సరికొత్త వేగాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, ఇదే స్ఫూర్తితో భారత్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి దేశం నిరంతరం కృషి చేస్తోందని మోదీ అన్నారు. మహిళల సంక్షేమం ఉండేలా చూడడం, యువతరాన్ని రక్షించి పెంపొందించడం, దేశం ఐక్యత, భద్రత, శ్రేయస్సు, క్రమబద్దమైన పాలన కోసం అవసరమైన ఏర్పాట్లను నిరంతరం చేయడం ప్రతి ప్రజాప్రతినిధి నిరంతర కర్తవ్యమని ఆ శ్లోకంలో తెలియజేసినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఈవేళ నుంచి 2 కొత్త నేర నిరోధక చట్టాలు అమల్లోకి వచ్చాయి. సామాజిక వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు సంబంధించిన బిల్లుకు రాష్ట గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలియజేశారు. ఈ ఏడాది జూన్లో అసెంబ్లీ ది వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్ 2026, వెస్ట్ బెంగాల్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్ 2026 అనే కఠినమైన నేర నిరోధక బిల్లును ఆమోదించింది. ఇటువంటి బిల్లుల కారణంగా సాంఘిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన, వ్యవస్థీకృత నేరాలపైన వేగంగా కఠినంగా చర్యలు తీసుకోవడానికి కొత్త చట్టాలు వీలు కల్పిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. నిరసనల పేరుతో హింసకు పాల్పడడం లేదా ప్రజాశాంతికి భంగం కలిగించడానికి సహించేది లేదని ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇదివరకే స్పష్టం చేశారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ ఉంది. అస్సాంలోని బెల్తోలా, తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్, ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, గుజరాత్లోని సురేంద్రనగర్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో కూడా ఈఎస్ఐ ఆసుపత్రిలో డిస్పెన్సరీలను ప్రారంభించనున్నారు. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వచ్చి మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని అంచనా వేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గాంధీనగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగే 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ సమావేశం ప్రారంభోత్సవంతో పాటు మొదటి అంతర్జాతీయ ఇన్వెస్టిగేటర్స్ క్రైమ్ కాంపిటీషన్ సదస్సులో పాల్గొంటారు. 2022 తర్వాత భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ, 47 దేశాల చట్టాల అమలు సంస్థల ప్రతినిధులు, అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు. ఇందులో భాగంగా అమిత్ షా ఏఐ ఆధారిత ఆర్థిక నేరాల దర్యాప్తు, క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, భారత్లో మొట్టమొదటి మీడియా ఫారెన్సిక్ సెంటర్పై దృష్టి సారించే 3 సరికొత్త సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లను కూడా ఆవిష్కరిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ్ళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించే ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలపై దృష్టి సారించి యూరప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్, సీఈఓఈ, ఐసీఈఎక్స్ స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లతో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 14-15 తేదీల్లో బెల్జియంలో పర్యటిస్తారు. ఇండియా యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్కు ఆయన హాజరవుతారు. ఈ నెల 16-17 తేదీల్లో పీయూష్ గోయల్ ఫిన్లాండ్లో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ ఆరోగ్య పరిశోధన రంగాన్ని బలోపేతం చేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి ఒక వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ అందించే లక్ష్యంతో రూపొందించిన జాతీయ ఆరోగ్య పరిశోధన విధానం ముసాయిదాపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రజల సూచనలను ఆహ్వానిస్తోంది. ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా స్పందించే నమ్మకమైన, అందరినీ కలుపుకుని పోయే స్వయం సమృద్ద ఫలితాల ఆధారిత ఆరోగ్య పరిశోధన వ్యవస్థను పెంపొందించేందుకు ఈ విధానం కృషి చేస్తుంది. ఆరోగ్య రంగంలో ఫలితాలు మెరుగుపరిచేందుకు, సమానత్వం సాధించేందుకు అత్యున్నత ప్రమాణాలు గల నైతిక వినూత్నమైన పరిశోధనలను ప్రోత్సహించడం, కొత్త ఆరోగ్య ప్రాధాన్యతలను పరిష్కరించడం ఈ ముసాయిదా లక్ష్యం. వివిధ భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన చర్చలు, వారి నుంచి సేకరించిన సూచనలు, సిఫార్సులను చేర్చి ఈ ముసాయిదా విధానాన్ని తయారు చేశామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనిపై అభిప్రాయాలు, సూచనలు సమర్పించడానికి ఈ నెల 27వ తేదీ వరకు గడువిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 26వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమానికి సంబంధించి తమ ఆలోచనలను, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా ప్రధానమంత్రికి నేరుగా తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ ఎపిసోడ్ కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు. నీటి నిర్వహణలో దేశాన్ని స్వయం సమృద్దంగా మార్చేందుకు సమిష్టి కృషి అవసరమని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ చెప్పారు. న్యూఢిల్లీలో గ్రామ పంచాయతీల ద్వారా వాటర్ బడ్జెటింగ్, వాటర్ సెక్యూరిటీ ప్లానింగ్ అనే అంశంపై జరిగిన మాస్టర్ ట్రైనర్ల జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమం ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే అర్థవంతమైన మార్పును సాధించవచ్చునని భారద్వాజ్ అన్నారు. దీన్ని ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించిన ఆయన, మంత్రిత్వ శాఖ గత దాదాపు 1.5 సంవత్సరాలుగా దీనిపై పనిచేస్తోందన్నారు. శిక్షణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, ఇక్కడ నేర్చుకున్న విషయాలను తమ తమ ప్రాంతాల్లో నీటికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడం ద్వారా అమలు చేయాలని వివేక్ భారద్వాజ్ ప్రతినిధులను కోరారు. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తమ ప్రస్తుత ఐ ఆపరేషన్లో భాగంగా జార్డన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన క్షిపణి డ్రోన్ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. ఇరాన్ సైనిక లక్ష్యాలపై ఇటీవల అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా తాను ఈ దాడులు జరిపినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్ జార్డన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్బేస్, బహ్రెయిన్లోని షేక్ ఈసా ఎయిర్బేస్, కువైట్లోని అలీ అల్ సలాం, అహ్మద్ అల్ జబర్ ఎయిర్బేస్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది. తాము జరిపిన దాడుల్లో ఇంధన డిపోలు, మందుగుండు సామాగ్రి నిల్వ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఐఆర్జీసీ ప్రకటించింది. అలాగే హోర్మోజ్ జలసంధిలో అమెరికా మరిన్ని సైనిక చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి ఆటంకం కలిగించే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్లోని పలు ప్రాంతాల్లో డజన్ల కొద్దీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైనిక వ్యవస్థ సెంట్కామ్ పెద్ద ఎత్తున దాడులను ప్రారంభించిన నేపథ్యంలో ఇరాన్ ఈ విధంగా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. వింబుల్డన్ టెన్నిస్లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ని నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరిగిన ఫైనల్లో 2వ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ను సిన్నర్ 6-7, 7-6, 6-3, 6-4 గేమ్స్ తేడాతో ఓడించారు. సిన్నర్కు ఇది వరుసగా 2వ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కాగా, మొత్తంగా 5వ గ్రాండ్స్లామ్ విజయం, వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. విశేషాలు మరొకసారి. దేశ సర్వతోముఖాభివృద్ది వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫారెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధాన ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన, సలహాలు, సూచనలు కోరింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ను వరుసగా 2వ సారి గెలుచుకున్నారు. నిన్న రాత్రి జరిగిన ఫైనల్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్ను ఓడించి సిన్నర్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి
1: వివిధ్ భర్తీ కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి భరోసా యాత్రను ఈ ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. పిల్లల్లో నులిపురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడిన మంత్రుల బృందం ఈరోజు దేవాదుల ఎత్తిపోతుల పథకాన్ని సందర్శించింది. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల వివరంగా. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావుతో కలిసి ఈ ఉదయం సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. 2 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయింపు నేపథ్యంలో సుమారు 50,000 మందికి పైగా సింగరేణి కార్మికులకు, 30,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి భరోసా కల్పించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. హైదరాబాద్ నుండి బయలుదేరిన ఈ బృందంలో ఎంపీ డికే అరుణ, ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య, మాజీ ఎంపీ బోర నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈరోజు ఖమ్మం కొత్తగూడెంలో యాత్రకు ఘనస్వాగతం లభించింది. కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
1: యాక్షన్ లేకుండా దేశంలో ఈ కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది. సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు. ఇక్కడ ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకు అండగా ఉండాలనేటువంటి

0: ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచర్ల 2 బ్లాక్ ను ఈరోజు ఇవ్వడం జరిగింది.
1: కాగా సింగరేణి భరోసా యాత్ర మణుగూరు, భూపాలపల్లి, తాడిచర్ల, రామగుండం, మంచిర్యాల ప్రాంతాల్లో సాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల్లో నూలు పురుగుల నివారణ కోసం ఆల్బెండోజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హైదరాబాద్ రాజభవన్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఉదయం ప్రారంభించారు. 1 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరికీ ఈ మాత్ర తప్పనిసరిగా వేయించాలని ఆయన తల్లిదండ్రులు కోరారు. నూలు పురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడి ఎదుగుదల మందగిస్తుందని, చదువుపై శ్రద్ధ తగ్గుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మాత్రల వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి, చదువుపై ఏకాగ్రత పెరుగుతాయని ఆయన వివరించారు. విద్య, మహిళా, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 96,81,000 మందికి పైగా చిన్నారులకు మాత్రలు అందజేస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పంపిణీ జరుగుతోంది. ఈ రోజు మాత్ర వేసుకోలేకపోయిన పిల్లల కోసం జూలై 20వ తేదీన ప్రత్యేకంగా మాపప్ కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులెట్టి శ్రీనివాసరెడ్డితో కూడిన మంత్రుల బృందం ఈరోజు దేవతల ఎత్తిపోదుల పథకాన్ని సందర్శించింది. హెలిప్యాడ్ వద్ద మంత్రుల బృందానికి జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ లెనిన్ వస్సల్ టోప్సో, నీటిపారుదల శాఖ ఉన్నత అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు దేవాదల ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి నుంచి వస్తున్న వరద ప్రవాహం, ప్రాజెక్టులో వస్తున్న ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యంతో పాటు నీటి పంపింగ్కు సంబంధించిన తాజా వివరాలను ఇరిగేషన్ అధికారులు మంత్రుల బృందానికి మ్యాప్ల ద్వారా వివరించారు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ సిద్ధం చేసిన 3 అత్యవసర కార్యాచరణ ప్రణాళికలపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్రిసాట్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో పాటు ఇక్రిసాట్, ఐఐఓఆర్, ఐఐఎంఆర్, క్రీడా సంస్థల శాస్త్రవేత్తలు, భారత వాతావరణ శాఖ అధికారులు, వ్యవసాయ అనుబంధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రి నుంచి దేశవ్యాప్తంగా 668 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 7 ఈఎస్ఐసి ఆరోగ్య ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రుల్లోని కొత్త ఓపీడీ విభాగాన్ని ఆయన స్వయంగా ప్రారంభించనుండగా మిగిలిన 6 ప్రాజెక్టులను ఆన్లైన్ ద్వారా ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం, అస్సాంలోని బెల్తోలా, తమిళనాడులోని శ్రీపరంబదూర్ ఆసుపత్రులతో పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ఈఎస్ఐ డిస్పెన్సరీలను ఈ సందర్భంగా జాతికి అంకితం చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_HVDను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్వి, బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో వినూత్నంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ప్రారంభించారు. హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన T20 Season 1 ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుకకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో ఖమ్మం ఏసెస్ జట్టుపై హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఘన విజయం సాధించి తొలి సీజన్ ఛాంపియన్గా నిలిచింది. ఈ మ్యాచ్ను గవర్నర్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుతో కలిసి వీక్షించారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష TGTET ఫలితాలు ఈ మధ్యాహ్నం విడుదలవుతాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఉపయోగించి ఫలితాలను, స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ TGTET లేదా పాఠశాల విద్యాశాఖ పోర్టల్లో ఫలితాలు తెలుసుకోవచ్చు. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసమే ఏటా 2 సార్లు నూలు పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పంపిణీ కార్యక్రమాన్ని వేములవాడ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ,
2: పిల్లల ఆరోగ్యాన్ని ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండటం కోసం భవిష్యత్తులో ఎలాంటివి రాకుండా నొల్లి పురుగుల వల్ల పడే ఇబ్బంది కూడా చెప్పడం జరిగింది. నొల్లి పురుగులు కడుపు ఉండడం వల్ల చిన్నప్పుడు మనం ఆటలాడుకోవడం వల్ల కొన్ని పురుగులు తెలిసి తెలియకనే మన కడుపులో ప్రవేశిస్తాయి.
1: హన్మకొండ జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు అల్బెండోజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. హన్మకొండలోని మర్కజీ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పేయి ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా మొత్తం 2,08,440 మంది పిల్లలకు

0: అల్బన్ డోజర్లు మంచర్లు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అర్హులైన విద్యార్థులందరికీ ఆల్బన్ డోజోల్ మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. బాలబాలికలందరూ తప్పనిసరిగా ఈ మాత్ర తీసుకోవాలని ఆయన సూచించారు.
1: ఒకటి నుంచి 19 సంవత్సరాలు గల పిల్లలకు మరియు యువకులకి ఆల్బెండజోల్ చూయబుల్ టాబ్లెట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం, వాళ్ళతోని చప్పరిచి మింగేలా చేయడం అనేది మనం చేస్తా ఉన్నాము. ఒకటి నుంచి 19 సంవత్సరాలు అందరూ కూడా వాళ్ళ స్కూల్లో తీసుకోవచ్చు. స్కూల్లో లేని వాళ్ళు అంగన్వాడీ సెంటర్స్ లో మనం తీసుకోవచ్చు. ఈ రోజు మిస్ అయిన వాళ్ళు 21వ తేదీన తీసుకోవచ్చు.
0: రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు లేదా చెదురుమతి జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉత్తర, ఈశాన్య, మధ్య, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అమావాస్య సందర్భంగా రేపు నల్లగొండ జిల్లా చెరువుగట్టులోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి ఉంజాల ప్రకాష్ రెడ్డి తెలిపారు. మాస శివరాత్రి పురస్కరించుకుని రాజన్న శిరస్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో నిన్న రాత్రి మహాలింగార్చన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు ఘనంగా నిర్వహించారు. 365 చిన్న ప్రభుత్వం తయారు చేసి భక్తి శ్రద్ధలతో జ్యోతులను వెలిగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా అదనపు జిల్లా కలెక్టర్ బి హరిసింగ్ అధికారులను ఆదేశించారు. సర్వే గడువు సమీపిస్తున్నందున ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా ఈరోజు మంచిరేవుల్లోని శ్రీ మచలేశ్వర స్వామి, వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో విలసిల్లాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ చారకొండ మండలంలోని కస్తూర్బా గాంధీ పాలికల విద్యాలయాన్ని ఇందిరమేళ్ల పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు నాణ్యతతో అందేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులు నిలబడి నిరీక్షిస్తున్నారని, ఈ రోజు నుంచి నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులతో సమానంగా దరఖాస్తుదారులకు సీట్లను కేటాయించారు. దీంతో ప్రజావాణికి వచ్చిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన శంకరేష్ భరోసా యాత్రను ఈ ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. పిల్లల్లో నులిపురుగుల నివారణ కోసం అల్బండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి బండ్లు విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడిన మంత్రుల బృందం ఈరోజు దేవతల ఎత్తుపోతల పథకాన్ని సందర్శించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 20 నిమిషాలు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అంటే ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు పాల్గొంటారు. మరి మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ జత చేయండి 2324085232 2324085359 2952. ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ నంబర్స్ లో ఈ నంబర్కైనా ఫోన్ చేయండి. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏదైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 15వ తేదీ అంటే ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు ఐఏఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 STD కోడ్ 2324-0852, 2324-0853, 2955-09523. ఈ నంబర్స్ కి కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏదైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడచ్చు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అంటే ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ST code 23240853 29550923 0402 2482 0853 2955 0923 ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ నంబర్స్ కి ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఫోన్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏదైనా సందేహాలుంటే ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడచ్చు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అంటే ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ 2324 0852, 2324 0853, 2955 0923, 040 ఎస్టీడీ కోడ్ జతచేసి 2324 0852, 2324 0853, 2955 0923, ఇవి మా ఫోన్ నంబర్స్. మీరు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏదైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 3 గంటలు దాటి 33 సెకండ్లు. ముంబై వివిధ భారతి నుంచి కార్యక్రమాలు రిలేగా వింటారు వెంటనే.

ఆకాశవాణి ముడి సమాపత్ కేంద్రం సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు. మరి ముందుగా శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ఈ చిత్రం కోసం పి సుశీలాల ఆలపించిన పాటకు పెండ్యాల సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీంబాద్ బొమ్మల గుడి దగ్గర నుంచి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కొరకుపై ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
4: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
3: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: గుడ్ మార్నింగ్ పిల్లలు.
7: గుడ్ మార్నింగ్ మేడం.
6: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
8: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
9: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
10: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
11: అభిరుచి కార్యక్రమం ఇప్పుడు వినండి. సుఖ దుఃఖాలు ఈ చిత్రం కోసం ఎస్ కోదండపాణి సంగీతాన్ని అందించగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యాన్ని పి సుశీల గారు ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండలం తిమ్మాపూర్ నుండి లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్, మరి వీరందరి కొరికపై ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: అభిరుచి వింటున్న శ్రోతలకు కొన్ని గమనికలు. ఇందున 14వ తేదీ మంగళవారం అంటే రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటీనా మోతిబిందు శుక్లాల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల్ గారు తగిన సలహాలు అందిస్తారు. అదే రోజు అంటే రేపు ఉదయం 7:58 డాక్టర్ సీని నాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమంలో ఎత్తు వంకరపళ్ళు, నోటి దుర్వాసన, క్లిప్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్ గురించి దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు తగిన సలహాలు సూచనలు అందజేస్తారు. ఇక అదే రోజు అంటే రేపు సాయంత్రం 6:30 తేజ హాస్పిటల్ ద్వారక నగర్ నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమం

కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సాధారణంగా పన్నులు వాయిదా వేస్తుండడం, దీనికి కారణాలు, సమస్యను ఎలా అధిగమించాలో ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు సూచనలు అందజేస్తారు. గమనికలు విన్నారు కదా, అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. సంసారం ఒక చదరంగం, ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శ్రీ శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాన్, కృష్ణ, వన్నాల భిక్షపతి, సంధ్యారాణి, వర్షిణి, హర్షిణి, సీమశ్రీ, మరి వీరందరి కోరికపై ఈ పాట.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: అమర్చి వింటున్న శ్రోతలకు మరికొన్ని గమనికలు. ఈ నెల 15వ తేదీ అంటే బుధవారం ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరో కేర్ హాస్పిటల్ ద్వారక నగర్ నిజామాబాద్ వారి ప్రాయస కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. ఇక అదే రోజు అంటే ఈ నెల 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారక నగర్ నిజామాబాద్ వారి ప్రయత్న కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు చిగుళ్ళ సమస్యల నివారణ మార్గాల గురించి దంతవేత్తల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు కదా, మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. భాగ్యచక్రం ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖా, చంద్రకళ, రవీంద్ర నాయక్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకి, భానుశ్రీ, బీబి, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్, మరి వీరందరూ కోరుతున్న ఈ పాట

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: కార్యక్రమం ఇప్పుడు వినండి మరికొన్ని ప్రకటనలు. ఈ నెల 16వ తేదీ అంటే గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడ్ నిజామాబాద్ ప్రాయత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచన రావడం, మత పదార్థాలకు బానిస కావడం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాద వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ విశాల్ గారు తెలియచేస్తారు. అదే రోజు అంటే గురువారం ఉదయం 8 గంటలకు వేదాంశ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ ప్రాయత కార్యక్రమంలో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసిద్ధ వైద్య నిపుణురాలు డాక్టర్ వర్షతేజ గారు తెలియచేస్తారు. గమనికలు విన్నారు కదా, కార్యక్రమంలో ఇప్పుడు వినండి అంతులేని కథ. ఈ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సాధన ఆలపించిన ఈ పాటకు ఎంఎస్ విశ్వనాథన్ సంగీతాన్ని అందించారు. మరి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ 35 నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, మరి వీరందరి కొరకపై ఈ పాట.

వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

తాళాలు మంగళ వాద్యాలు మిన్నంతి మోగెనమ్మా. వచ్చాయి

మీరు విన్న ఈ పాటతో ఈనాటి ఈ అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మా అభిరుచి కార్యక్రమంలో మరికొన్ని సినీ గీతాలు వినవచ్చు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు వినండి లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు. మరి ముందుగా ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: చెప్పి చెప్పి విసిగిపోయా.
2: ఏమైంది?
1: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
2: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
1: కరెక్ట్.
2: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గానీ పరిష్కారం గానీ దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది
3: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఆర్డీఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: ముఖాన్ మొటిమల
7: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
8: ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే పంట పొలాలు వ్యవసాయాల కార్యక్రమంలో పులిసిన పాల పదార్థాలు, వాటి తయారీ పద్ధతులు మరియు పోషకాల ప్రాధాన్యం గురించి కామారెడ్డి డైరీ టెక్నాలజీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ వి చందన గారు అందించే వివరాలు వినవచ్చు. ఈ కార్యక్రమాన్ని పి శ్యామలదేవి గారు

0: నిర్వహిస్తున్నారు. మీరు వింటున్న ఈ లలిత సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45. ఇప్పుడు విందాం సినీ రంజన్ కార్యక్రమంలో కొన్ని తెలుగు సినీ గీతాలు. మరి ముందుగా సుగ్గాడి చిత్రంలోని ఈ పాటను, చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాటతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.
1: ఏడు కొండల వాడ వెంకటేశ, ఒరయు ఎంత పని చేశావు తిరుమలేశ, చెట్టు మీద కాయను సముద్రంలో.

0: కల్పిస్తుంది స్వర్ణాషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: కార్యక్రమంలో ప్రవీణండి. శ్రీకృష్ణార్జున యుద్ధం ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఈ గీతం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఈ గీతం.

അരുണ പട്ടത്തു ഈനാട്ടി ഈ സിനിരഞ്ജന കാര്യക്രമം സമാപ്തം. തിരികെ സായന്ത്രം 6:35 സിനിരഞ്ജന കാര്യക്രമം മറിന്നി സിനിമാ പാട്ടു വിനവച്ചു. ആകാശവാണി നിజామాబాద్ കേന്ദ്ര സമയം 6 వస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి, అనంతరం 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: युज्यन्ते समुच्यन्ते अर्थाः ये इति उपसर्गाः। उप उपसर्ग पूर्वकं सृज धातोः घञ् प्रत्ययं संयुज्य उपसर्ग शब्दस्य निष्पत्तिः भवति। सिद्धान्तकौमुद्याम् उपसर्ग विषये उक्तम् उपसर्गेण धात्वर्थो बलादन्यत्र नीयते प्रहाराहार संहार विहार परिहारवत् अर्थात् यदा उपसर्गः
1: इट्स ऑनगोइंग आई फॉर एन आई ऑपरेशन द अटैक्स वर डिस्क्राइब्ड एज रिटेलिएशन फॉर रीसेंट यूएस स्ट्राइक्स ऑन इरानियन मिलिट्री टारगेट्स अकॉर्डिंग टू ईरान स्टेट न्यूज एजेंसी द ऑपरेशन टारगेटेड द प्रिंस हसन एयरबेस इन जॉर्डन शेख ईसा एयरबेस इन बहरीन एंड अली अल सालम एंड अहमद अल जाबर एयरबेसेस इन कुवैत And benchmark domestic equity indices ended with minor gains today, reflecting a subdued trading session. The Sensex edged up 47 points to close at 77,616. Nifty added 4 points to settle at 24.
2: తెలిపారు గత యూపీఏ పదవీ కాలంలో అవినీతి కారణంగా అన్ని బొగ్గు గనులను బిడ్డింగ్ ద్వారా పారదర్శకంగా వేలం నిర్వహించాలని సుప్రీంకోర్టు 2014లో ఆదేశించిందని తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఆ విధానాన్ని అమలు చేస్తూనే సింగరేణికి అండగా ఉండాలనే ఉద్దేశంతో తాడుచర్ల బ్లాక్ 2ను వేలం లేకుండానే సింగరేణికి కేటాయించిందని చెప్పారు. బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ రాజకీయ స్వార్థం కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ను నిర్లక్ష్యం చేసి అప్పుల్లోకి నెట్టాయని విమర్శించారు. కానీ ఇందుకు భిన్నంగా అత్యంత విలువగల తాడుచర్ల 2 బొగ్గు బ్లాక్ ను ఎలాంటి వేలం లేకుండానే సింగరేణికి నేరుగా కేటాయించి వేలాది మంది కార్మికుల భవిష్యత్తును కాపాడినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 182 మిలియన్ టన్నుల నిల్వలగలిగిన ఈ బ్లాకు కేటాయింపు ద్వారా 50 ఏళ్ల పాటు ఏటా 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగనుంది. దీనివల్ల సింగరేణికి 2,550 కోట్ల ప్రీమియం ఖర్చులు ఆదా కావడమే కాకుండా రాష్ట్రానికి రాయల్టీ పంపులో 16,000 కోట్ల ఆదాయము సమకూరుతుంది. దేవాదల ప్రాజెక్టు పెండింగ్ పనుల కోసం 146 కోట్ల తక్షణమే విడుదల చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ములుగు జిల్లా కన్నాయిగూడ మండలంలోని జే చుక్కారావు దేవాదల ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం లేదని, మరమ్మతులు పూర్తయ్యే వరకు గేట్లను మూయలేమని తెలిపారు. బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టును లోపభూయిష్టంగా డిజైన్ చేయడం పట్ల భట్టి విమర్శించారు. 12 జిల్లాల్లోని 17 నియోజకవర్గాలకు సాగు తాగునీరు అందించేందుకు గాను దేవాదల ప్రాజెక్టు పనులను పూర్తి చేసి 22 రిజర్వాయర్లను నింపడానికి నిధులను విడుదల చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆయుష్ విభాగంపై ఈరోజు సమీక్ష నిర్వహించి నాణ్యమైన యునాని వైద్య సేవలను మరింత విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిజామియా, టిబ్బీ కాలేజ్, హాస్పిటల్లు ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థలను పేర్కొంటూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఓపీ బ్లాక్, ఫార్మసీ భవన పనులను వచ్చే జనవరి నాటికి వేగవంతంగా పూర్తి చేయాలని టీజీఎం ఎస్ఐడిసి చీఫ్ ఇంజనీర్ను ఆదేశించారు. వైద్య సేవలు, విద్యాబోధన నిరంతరాయంగా సాగేలా చూసేందుకు ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీకి సూచించారు. అలాగే మౌలాలిలోని యునాని దవాఖానలో వైద్య సేవల నిర్వహణ సజావుగా సాగేలా చూడాలని మంత్రి ఆదేశించారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు వచ్చినప్పటికీ ప్రజా సమస్యలపై మాత్రం స్పందించడం లేదని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి విమర్శించారు. మంత్రి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరినా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఒక మాట కూడా మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ గోదావరి జలాలను పంపు చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ నేరుగా పంపింగ్ చేయగలిగితే బ్యారేజీలు ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఎలినినో ప్రభావంతో ఈసారి వర్షాలు తగ్గాయని, ఇలాంటి సమయంలో రాజకీయాలు కాకుండా అందరూ కలిసి ప్రజల కోసం పనిచేయాలని మంత్రి కోరారు. ప్రజాప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజన అమలు వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ సునీతారెడ్డిలతో కలిసి కొత్తకోట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 15వ తేదీన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తకోట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత భవనాన్ని ప్రారంభించి విద్యార్థులతో సంభాషిస్తారని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గత 15 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న 2200 మంది సింగరేణి అధికారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఆయా అధికారుల సంఘం ప్రతినిధులతో సమాపేశమై కోల్ ఇండియాతో సమానంగా వేత సవరణ పనితీరు ఆధారిత చెల్లింపుల అమలుపై వారి డిమాండ్లను సమీక్షించారు. అధికారుల సంఘానికి భరోసా కల్పించి రాబోయే 3 నెలల్లోగా దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని యాజమాన్యాన్ని బట్టి ఆదేశించారు. సింగరేణి సంస్థ పోటీతత్వాన్ని పెంచేలా అంతర్జాతీయ స్థాయికి విస్తరించారు అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ది కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా మంత్రులు వాకట్ శ్రీహరి, జూపల్లి కృష్ణారావుతో కలిసి వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ 237 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మక్తల్ నారాయణపేట 4 లైన్ల హామ్ రహదారిని 12 నుంచి 16 నెలల్లో పూర్తి చేసి ప్రజలు కేవలం 20 నిమిషాల్లో నారాయణపేటకు చేరుకునేలా నిర్మిస్తామని తెలిపారు.
3: ఎంతో మంది చనిపోవడం, కాలు చేతులు ఇవ్వడం, ఇంకా ఎంతో మంది వికలాంగులు కావడం, హాస్పిటల్లో ఇలా డెలివరీ ఎమర్జెన్సీ ఉన్నాయి, పోవాలంటే కానీ 25 కిలోమీటర్లకు గంట 20 నిమిషాలు. మీకు మాట ఇస్తున్నా, ఒక సంవత్సరం ధర అంటే 12 నుంచి 16 నెలల లోపు ప్రతి నెల ఒకసారి రోడ్ ఇన్స్పెక్షన్ చేపించి 20 నిమిషాలలో మక్తల్కి వెళ్లి నారాయణపేట పోతారు, అది నేను గ్యారంటీగా చెప్తున్నా.
2: మంచి రహదారులు ఉంటేనే పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ది చెందడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారమే అధికారిక వెబ్సైట్ tgtet.apt.online.in లో టీజీటెట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు 1,15,028 మంది అభ్యర్థులు హాజరుకాగా 50,544 మంది అర్హత సాధించారు. ఇందులో 23,623 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులున్నారు. ఇక కమ్యూనిటీల వారీగా ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలిస్తే ఎస్టీలు 51.03%, బీసీలు 40.36%, ఈడబ్ల్యూఎస్లో 22.43%, జనరల్ అభ్యర్థులు 20.15% ఉత్తీర్ణత నమోదు చేశారు. మొత్తం మీద పురుషుల కంటే మహిళలే మెరుగైన ప్రతిభ కనపరిచారు. పేపర్ 2 మ్యాథ్స్లో 32,555 మంది మహిళలు హాజరుకాగా అందులో 12,495 మంది ఉత్తీర్ణులయ్యారు. పురుషులు 11,567 మంది హాజరుకాగా 5,488 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇండియా విజయం సాధించి చరిత్ర సృష్టించింది. భారత బౌలర్లు బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లాండ్పై 270 పరుగుల భారీ తేడాతో గెలిచింది. టీమిండియా నిర్దేశించిన 457 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 186 పరుగులకి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 285 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 170 పరుగులకి ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 341కి స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. కాగా భారత బౌలర్ స్నేహ్ రాణా 4 వికెట్లు తీసుకుని విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ బీఆర్ఎస్ విద్యార్థి యువజన విభాగాలు తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించాయి. రక్తదానం చేసిన అనంతరం బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు రక్తం ప్యాకెట్లతో ముఖ్యమంత్రి నివాసానికి మార్చిగా వెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి దేవాదల ప్రాజెక్టును సందర్శించి గోదావరి జలాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆయుష్ విభాగంపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం టీజీటెట్ ఫలితాలను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
4: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠీ. ఆదౌ ముఖ్య వార్తాః. సర్వోచ్చ న్యాయాలయేన ఉక్తం యత్ నాగరికత నిర్ణయః ఉతవా విదేశిత్వ ఘోషణా

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు విందాం సమాచార దర్శిని. ఈ కార్యక్రమంలో కొన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ గారు ఇలా త్రిపాఠి గారు తెలియజేస్తున్నారు. పారదర్శక ఓటర్ జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ను అనుసరిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియ అమల్లో భాగంగా బూత్ లెవెల్ అధికారులు గురువారం నుండి ఇంటింటి సందర్శన గురువారం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ నెల 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగనుంది. కలెక్టర్ నివాసాన్ని సందర్శించి ఎన్యుమరేషన్ ఫారం అందించినట్టుగా ఆన్లైన్ ద్వారా బిఎల్ఓ మొబైల్ యాప్లో అప్డేట్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారం కరెక్ట్గా నింపే విధంగా చూడాలని బిఎల్ఓలకు సూచించారు. ఇక సివిల్స్ ఉచిత శిక్షణ దరఖాస్తుల గడువు పొడిగింపు. హైదరాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బందేరా హిల్స్ హైదరాబాద్లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షల ఉచిత శిక్షణకు ఎస్సీ ఎస్టీ మరియు బీసీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీడీడి శ్రీమతి జి రదిత మరియు ఎస్సీ స్టడీ సర్కిల్ ఆనరీ డైరెక్టర్ డాక్టర్ దేవిదాస్ సక్పాల్ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులై వార్షిక ఆదాయం 3 లక్షలకు మించరాదని ఆన్లైన్ దరఖాస్తులను చివరి తేదీ 19 జూలై 2026 వరకు టీఎస్ స్టడీ సర్కిల్ .co.in ఈ వెబ్సైట్లో స్వీకరించనున్నట్టు తెలిపారు. ఇక ప్రవేశ పరీక్ష 26 జూలై 2026 నిజామాబాద్లో నిర్వహిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు 0402354552 మరియు 99122724225లో సంప్రదించాలని పేర్కొన్నారు. ఇక ఎన్నో ప్రభావం గురించి రైతుల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలియజేశారు. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులకు ఈ విషయమై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. వారికి ప్రత్యామ్నాయంగా నీటి ఎత్తుడిని తట్టుకునే ఆరుతడి పంటలను విత్తుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఎల్నినో వల్ల ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున పంటల సాగుపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు వ్యవసాయ నీటిపారుదల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని 18 జిల్లాలలో లోటు వర్షపాతం నెలకొని ఉందని వాతావరణ శాఖ అధికారులు మంత్రుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 87 మిల్లీమీటర్లు కులయాల్సి ఉండగా 673 మిల్లీమీటర్లు మాత్రమే కురిసిందని 24% లోటు వర్షపాతం నమోదైందని వివరించారు. గోదావరి కృష్ణ బేసిన్లలో కూడా 20 నుండి 25% లోటు వర్షపాతం నెలకొని ఉందని, ఎగువన గల మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాలతో పాటు తెలంగాణలోని సింగూరు, మిడ్మానేరు, కడెం, శ్రీశైలం, జూరాల, సిరం, సాగర్ తదితర ప్రాజెక్టుల్లో గత ఏడాదితో పోలిస్తే తక్కువ నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి

0: స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకు వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సినీ రంజని కార్యక్రమం. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. ముందుగా శ్రీ కాళహస్తి మాహిత్యం, ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఈ పాటతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

0: జియోటీవీ సమర్పిస్తుంది స్వర్ణాషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అనుకూప వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జియోటీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: కార్యక్రమం ఇప్పుడు శ్రీమద్ విరాట్ వీరభూమేంద్ర స్వామి చరిత్ర. ఈ చిత్రం కోసం వీరామకృష్ణ ఆల్పించిన ఈ గీతం

ఆదేశాలను మందు తండ్రి వాడబడు పుడతాడు ఉత్తరాదేశాన వైశ్యకులము.

నిన్నపాట శ్రీ మంజునాథ ఈ చిత్రం కోసం భక్త ఋషి సాహిత్యానికి హంసదిక్క సంగీతం అందించగా రమేష్ చంద్ర నందితతో కలిసి ఆలపించినది. ఇంతటితో ఈనాటి ఈ సినిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50 కావస్తుంది. కొద్ది క్షణాలు వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి.

3 సంవత్సరాల నుండి ఇథనాల్ ప్రాముఖ్యత ఇంధన రంగంలో పెరుగుతుండడము చెరుకు విస్తీర్ణం పెరగడానికి దోహదపడుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం 20% ఇథనాల్ను మన యొక్క ఇంధనంలో కలుపుకోవచ్చని చెప్పేసి ప్రకటన కూడా చేశారు. ఈ పరిస్థితిలో చెరుకులో మంచి రస నాణ్యతతో పాటు అధిక దిగుబడులు పొందడంలో సమగ్ర ఎరువుల యాజమాన్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ఆధునిక వ్యవసాయంలో రైతులు నేలకు తగినంత సేంద్రియ పదార్థం అందించకుండా రసాయన ఎరువుల మీద ఆధారపడటం వలన దిగుబడులు ఒక దశ వరకు మాత్రమే పెరిగి నేల యొక్క సూక్ష్మజీవులు దెబ్బతిని సారం కోల్పోతుంది. దీని వలన రసాయన ఎరువుల మోతాదు పెంచినా దిగుబడులు పెరగని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రైతులు సమగ్ర ఎరువుల నిర్వహణ యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెరుకు పంటకు సేంద్రియ ఎరువులుగా పశువుల ఎరువు, కంపోస్టు, ఫిల్టర్ మడ్డి, చెరుకు చెత్త, పచ్చి రొట్టె ఎరువులు మొదలైనవి ఉపయోగించుకోవచ్చు. రైతులు ఉపయోగించే ఎరువుల్లో పశువుల ఎరువు ముఖ్యమైనది. పశువుల ఎరువు తయారీలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి పోషక విలువలు గల ఎరువు తయారవుతుంది. ఈ పశువుల ఎరువులలో సుమారు 0.5% నత్రజని, 0.2% భాస్వరం, 0.5% పొటాష్తో పాటు అన్ని పోషకాలు కొద్ది పరిమాణంలో ఉంటాయి. సాధారణంగా ఒక జత పశువుల నుండి సంవత్సరానికి 10 టన్నుల పశువుల ఎరువు లభిస్తుంది. ఇది ఒక ఎకరం చెరుకు తోటకు వేసుకోవటానికి సరిపోతుంది. వర్మీ కంపోస్ట్లో 1.5 నుండి 2.5% నత్రజని, 1 నుండి 2% భాస్వరం, 1 నుండి 1.5% పొటాష్తో పాటు కాల్షియం, మెగ్నీషియం, గంధకం, ఇనుము, మ్యాంగనీసు, జింక్ మొదలైన పోషకాలతో పాటు మొక్కలకు అవసరమయ్యే హార్మోన్లు కూడా లభిస్తాయి. ఎకరాకు 2-3 టన్నుల వర్మీ కంపోస్టు వేసుకోవాలి. ఫిల్టర్ మడ్డి దొరుకు ప్రాంతాలలో ఎకరాకు 5-6 టన్నులు బాగా ఎండిన ఫిల్టర్ మడ్డిని భూమిలో వేసి కలియ దున్నాలి. 1 టన్ను ఫిల్టర్ మడ్డిలో 17 కిలోల నత్రజని, 7 కిలోల భాస్వరం, 2 కిలోల పొటాష్ ఉంటాయి. ఈ విధంగా పేర్కొన్న పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, ఫిల్టర్ మడ్డిని పంట వేసే 4-6 వారాల ముందు వేసుకొని భూమిని కలియ దున్నాలి. ఇక చెరుకు కోత కోసిన తర్వాత ఎకరానికి సుమారుగా 4-6 టన్నుల చెరుకు చెత్త వస్తుంది. సాధారణంగా రైతులు చెత్తను కాల్చివేస్తున్నారు. దీని వలన నేల యొక్క భౌతిక రసాయన స్థితికి నష్టం వాటిల్లుతుంది. కనుక అలా కాకుండా ఒక ఎకరాకు 1.25 టన్నుల చెత్తను సాళ్ళ మధ్య పరిచి కుళ్ళి పెడితే అది ఎరువుగా మారడమే కాకుండా సాళ్ళ మధ్య వచ్చే కలుపు సమస్యను కూడా నియంత్రిస్తుంది, ఒక మల్చింగ్ సిస్టమ్గా మారుతుంది. అంతేకాకుండా నేలలో తేమను ఉంచి పీక పురుగు ఉధృతిని తగ్గిస్తుంది. ఈ విధంగా కుళ్ళ పెట్టడానికి ఎకరాకు 10 కిలోల చొప్పున సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 8 కిలోల యూరియా, 1.25 కిలోల ట్రైకోడెర్మా శిలీంద్రమును సాళ్ళ మధ్య పరిచిన చెరుకు చెత్త పైన పలచగా చల్లుకోవాలి. ఈ సమయంలో కొద్దిపాటి తేమ ఉండేలా రైతులు జాగ్రత్త పడాలి. ఈ విధంగా చెరుకు చెత్త బలమైన కంపోస్టుగా తయారవుతుంది. ఈ కంపోస్ట్లో 0.2 నుండి 0.5% భాస్వరం, 1.1% నుండి 1.5% పొటాష్తో పాటు కాల్షియం, మ్యాగ్నీషియం, మ్యాంగనీస్, ఇనుము, జింకు వంటి సూక్ష్మ పోషకాలు నేలకు అందుతాయి. ఈ విధంగా తెలిపిన వివిధ సేంద్రియ ఎరువులను ఎకరానికి సిఫారసు చేసిన మోతాదును భూమిలో వేసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయించిన రసాయన ఎరువుల మోతాదును పంటకు అందిస్తే బాగుంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఎకరా చెరుకుకు 100 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాషులను అందించే ఎరువులను వేసుకోవాలి. ఎరువుల నిర్వహణ భూసార మధ్యస్థ గల నేలకు అనుకూలంగా లెక్కించబడుతుంది. రసాయనిక ఎరువుల రూపంలో చూసుకున్నట్లయితే ఎకరాకు సిఫారసు చేయబడిన 220 కిలోల యూరియా, 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం. సాంప్రదాయ పద్ధతిలో పండించే చెరుకు పంటకు రైతులు సిఫారసు చేయబడిన ఎరువుల్లో 220 కిలోల యూరియా నాటిన 45-60 రోజులకు 90 రోజులకు మొక్కల మొదల మధ్య 5 సెంటీమీటర్ల లోతులో సమపాలలో వేసి మట్టి కప్పాలి. భూమిలో లభ్యభాస్వరం ఎకరాకు 12 కిలోల కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎకరాకు 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను ఆఖరి దుక్కిలో వేసి కలిగి దున్నాలి. భూమిలో లభ్యమయ్యే పొటాష్ ఎకరాకు 108 కిలోల కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చివరి దుక్కిలో వేసుకోవాలి. కార్చి తోటలకు మొక్క తోటల కన్నా ఎకరాకు 40 కిలోల నత్రజనిని అధికంగా వాడాలి. అంటే 320 కిలోల యూరియాను పంటకు అందించాలి.
సాధారణంగా మోడెం తోటలో తొలి

0: దశలో ఇనుపధాతు లోపం ఎక్కువగా కనబడుతుంది. ఇనుపధాతు లోపం వలన ఆకులు పాలిపోయి లేత పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెలకు సమాంతరంగా ఆకుల పొడుగున చారలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 10 గ్రాములు అన్నవేది, 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలిపి ద్రావణాన్ని పైరులో ధాతు లోపం గమనించినప్పుడు వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఇక జింకు ధాతు లోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈ నెల వెంబడి పసుపు చారలు ఏర్పడి లోపం ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దీనితో పాటు దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు చనిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. ఇక బిందు సేద్యం ద్వారా ఫర్టిగేషన్ ఏ విధంగా అందించాలంటే ఈ వివరాలు అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. బిందు సేద్యం ద్వారా ఎరువులను పంపించే విధానాన్ని ఫర్టిగేషన్ అంటారు. ఫర్టిగేషన్ పద్ధతులు ఉపయోగించి ఎరువుల నీటిలో పూర్తిగా కరిగే స్వభావాన్ని కలిగి ఉండాలి. పంట యొక్క పోషకాలు అవసరాల దృష్ట్యా సరైన ఎరువులను ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా దొరికే యూరియా, తెల్ల రకం, మ్యూరేటా పొటాస్ మరియు నీటిలో కరిగే కాంప్లెక్స్ ఎరువుతో కలపడం వలన పంట యొక్క నత్రజని, భాస్వరం మరియు పొటాష్ అవసరాలను తీర్చుకోవచ్చు. ఫర్టిగేషన్ ప్రక్రియ ప్రారంభించే ముందు తర్వాత వ్యవస్థను కొద్దిసేపు నడిపించాలి. చెరుకు పంటకు సిఫారసు చేయబడిన మొత్తం పోషకాలను అందించేటప్పుడు పంట దశలను దృష్టిలో ఉంచుకొని పెరుగుదల దశలకు అనుగుణంగా మోతాదును పెంచుకోవాలి. మొత్తం భాస్వరం సూపర్ ఫాస్ఫేట్ రూపంలో బోదెల్లో వేసుకోవాలి. ఉదాహరణకు చెరుకు పంటకు వారానికి ఒకసారి ఫర్టిగేషన్ ఇవ్వాలనుకున్న రైతులు నాటిన 30 రోజుల నుండి 210 రోజుల వరకు అంటే 24 సార్లు కింద లెక్కించిన మోతాదులో సిఫారసు చేయబడిన ఎరువులను పెరుగుదల దశలను బట్టి అందించాలి. రైతులు వీలును బట్టి ప్రతిరోజు వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి అయినా తదనుగుణంగా మోతాదును లెక్కగట్టి ఫర్టిగేషన్ ద్వారా ఎరువులను అందించాలి. సిఫారసు చేయబడిన నత్రజని, పొటాషియం మాత్రమే కాకుండా భాస్వరం కూడా ఫర్టిగేషన్ విధానంలో అందించాలనుకుంటే నీటిలో కరిగే కాంప్లెక్స్ ఎరువులను ఎంచుకోవాలి. ఈ విధంగా సమగ్ర ఎరువుల నిర్వహణ పాటించడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి ఎరువుల యొక్క వృధా ఖర్చును తగ్గించడంతో పాటు సమపాలలో పంట పెరుగుదల దశల్లో పోషకాలు పంటకు అందడం వలన అధిక రస నాణ్యత, లాభపరమైన దిగుబడులతో పాటు నేల యొక్క సారాన్ని కూడా రక్షించుకోవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ చెరుకులో సమగ్ర ఎరువుల నిర్వహణ గురించి మన రైతు సోదరులందరికీ తెలియజేశారు. రైతులందరూ ఈ విధానాలు పాటించి చక్కటి లాభాన్ని, ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమంలో ఇంతవరకు చెరుకు పంటలో ఎరువుల నిర్వహణకు సంబంధించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక చిన్న గమనిక. ఈ ప్రసారంలో 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో శాంతినగర్ ప్రాథమిక పశు వైద్యశాల పశు వైద్య శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 2324085252, 2324085353, ఎస్టడీ కోడ్ 040. ఫోన్ నంబర్లు మరోసారి 2324085252, 2324085353, ఎస్టడీ కోడ్ 040. గమనిక విన్నారు. ఇప్పుడు ఒక
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:00. ఇప్పుడు విందాం ప్రసార వివరాలు. మరి ముందుగా ఈ రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు చూద్దాం. మరికొద్దిసేపట్లో అంటే 7:05 తెలుగులో వార్త ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పులిసిన పాల పదార్థాలు, వాటి తయారీ పద్ధతులు మరియు వాటి పోషకాల ప్రాధాన్యం గురించి కామారెడ్డి డైరీ టెక్నాలజీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ వి చందన గారు అందించే వివరాలు. కార్యక్రమ నిర్వహణ పి శ్యామలదేవి. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి 8 గంటలకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు వినవచ్చు. 8:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 ఎప్పట్లాగే హిందీలో, 9 గంటలకు ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 హైదరాబాద్ కేంద్ర ప్రసారాలు వినవచ్చు. ఇక రాత్రి 10 నుండి 11 గంటల వరకు మిమ్మల్ని అలరిస్తాయి అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. ఇక 11 గంటలకు హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్త ప్రసారం అనంతరం 11:10 ఈనాటి మా ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈ రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు రేపటి ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు చూద్దాం. రేపు ఉదయం 5:52 వందే మాతరంతో మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6 గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 6:10 భక్తిరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో శ్రీ విఘ్నేశ్వర భక్తి గీతాలు వినవచ్చు. ఇక 6:40 సుక్తి సుధ మీకు వినిపిస్తారు డి హయగ్రీవాచార్య గారు. ఇక 6:45 ఎప్పట్లాగే తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 7:05 తెలుగులో వార్తలు వినవచ్చు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 ప్రభాత లహరి కార్యక్రమం ఉంటుంది. ఇందులో ప్రబుద్ధ గీతం, భక్తి గీతం, ఇతర కార్యక్రమాలతో పాటు 7:30 డాక్టర్ నవీన్ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటి డాక్టర్ నవీన్ నూకల గారి సూచనలు వినవచ్చు. ఇక 7:58 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో డాక్టర్ సీను నాయక్ గారు తెలియచేసే సూచనలు తెలుసుకోవచ్చు. ఇక 8:15 ఎప్పట్లాగే ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 సి నిరంజన్ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వినవచ్చు. ఇక 9:00 హృదయ రాగాలు శీర్షికన శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు వినవచ్చు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వినవచ్చు. ఇవి ప్రసార వివరాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్త ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మాధవని కుమార్. ముఖ్యాంశాలు. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదించింది. వార్తల వివరంగా. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు

0: ఈరోజు తీర్పునిచ్చింది. అస్సాంలోని ఫారిన్ ట్రిబ్యునల్చే విదేశీయులుగా నిర్ధారణ అయిన 27 మంది దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా పై విధంగా వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ 27 కేసుల్లో గౌహతి హైకోర్టు ఫారిన్ ట్రిబ్యునల్ వృత్తులను రద్దు చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని, న్యాయ సూత్రాలతో రాజీ పడకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టబద్ధంగా భారత పౌరసత్వానికి అర్హత లేని వారు తప్పుడు వాదనలు, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడం లేదా జాప్యం చేయడం ద్వారా పౌరసత్వాన్ని పొందకుండా చూడటంలో ప్రభుత్వానికి చట్టబద్ధమైన బలమైన బాధ్యత ఉందని అంగీకరిస్తూనే చట్టబద్ధమైన ప్రక్రియనే స్పష్టం చేసింది. ట్రైబ్యునల్ వారి కేసులను తిరిగి విచారించే వరకు పిటిషన్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. అయోధ్య రామ మందిరానికి అందిన విరాళాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్జీ వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. తమిళనాడు రాష్ట్రంలో ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఈరోజు స్టే విధించింది. హైకోర్టు 27వ తేదీ నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఏడాది 28వ తేదీన బక్రీద్ సందర్భంగా లేదా మరే ఇతర రోజైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన 27వ తేదీ నాటి ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం సవాల్ చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావులోని ఎక్స్ప్రెస్ హైవేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నో వద్ద రానున్నాయని తెలిపారు.
1: कानपुर के पास ऐतिहासिक रूप से डिफेंस प्रोडक्शन की ये पुरानी विरासत है जो कि अभी ब्रह्मोस मिसाइल की इंडस्ट्री जो यहाँ पर स्थापित हुई है. और मैं आपको यह भी बतलाना चाहता हूँ कि वह समय दूर नहीं है, कुछ ही महीनों के अंदर कुछ और बड़ी बड़ी इंडस्ट्री लखनऊ के आसपास स्थापित होने जा रही है. और अब मुख्यमंत्री जी ने सहज रूप से उसकी अपनी स्वीकृति दे दी है.
0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో కలిసి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి 2 రోజుల సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. 50,000 మందికి పైగా సింగరేణి శాశ్వత కార్మికులకు, 30,000 మంది పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి వారి భవిష్యత్ భద్రతపై భరోసా ఇవ్వడమే రేపటి వరకు కొనసాగే ఈ యాత్ర లక్ష్యంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత వేలం లేకుండా నేరుగా ఒక ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించిన దేశంలోని ఏకైక బొగ్గు బ్లాక్గా తాడిచెర్ల 2 నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల, సింగరేణి భవిష్యత్తు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర చూపుతున్న ప్రత్యేక శ్రద్ధే ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కారణమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
2: ఆక్షన్ లేకుండా దేశంలో ఈ కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఇక్కడ ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాక్ ను ఈరోజు ఇవ్వడం జరిగింది.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేతి ఈరోజు ఉపరాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కలిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ సైనిక్ పాఠశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణానికి ఎన్సీసీ చేసిన కృషిని ప్రశంసిస్తూ ఏక్ భారత్ శ్రేష్ భారత్ కింద చేపట్టిన క్యాడెట్ మార్పిడి కార్యక్రమం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. నషాముక్త భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్తో సహా ఎన్సీసీ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. అలాగే ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటును కూడా రాధాకృష్ణన్ స్వాగతించారు. మహిళా క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 457 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 4వ రోజు ఆటలో కడపటి సమాచారం అందిశామానికి ఇంగ్లాండ్ జట్టు అన్ని వికెట్లను కోల్పోయి కేవలం 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ నిన్న టీ విరామ సమయంలో 7 వికెట్లకు 341 పరుగుల వద్ద తమ 2వ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ప్రత్యర్థి జట్టుకు 457 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఎస్తికా భాటియా లార్డ్స్లో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్గా నిలిచింది. కొలంబియాలోని బుకరామంగాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026 స్వర్ణ పతకాలు సాధించిన భారతీయ బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. దేశ యువశక్తికి ఉన్న అపారమైన సామర్థ్యానికి, సైన్స్ పరిశోధనల పట్ల వారికి ఉన్న అంకిత భావానికి విజయాన్ని మరో నిదర్శనమని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఈరోజు అస్సాం, మేఘాలయ, బీహార్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లడఖ్లో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లోని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వడగాళ్ల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండగా ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ దేశాల కార్యదర్శి సిబి జార్జ్ ఈరోజు ఢిల్లీలో పోలాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వ్లాడిస్లావ్ ఆ దేశ ఆర్థిక అభివృద్ధి సాంకేతిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ మిచెల్తో సమావేశమయ్యారు. ఈ విస్తృత చర్చలు భారత్ పోలాండ్ బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించాయి. రాజకీయ సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, సంస్కృతి, అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరు వంటి పరస్పర ప్రయోజనం ఉన్న ఇతర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి తమ ఉమ్మడి నిబద్ధతను ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమ ఆసియా అంతటా గత వారాంతంలో దాడులు తీవ్రతరం అయిన నేపథ్యంలో హార్మోజ్ జలసంధిపై తమదంటే తమ నియంత్రణ ఉందని అమెరికా 2 దేశాలు ప్రకటించుకున్నాయి. దీని కారణంగా ప్రాంతీయ భద్రత, దౌత్య సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాలపై సందేహాలు నెలకొన్నాయి. నిన్న ఒమన్ తీరంలోని హార్మోజ్ జలసంధిలో ఇరాన్ ఒక కంటైనర్ నౌకపై దాడి చేయడంతో ఈ తాజా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి అంతర్జాతీయ చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా ఏ వాణిజ్య నౌకలు ప్రయాణించడం లేదు. వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, క్షిపణి డ్రోన్ కేంద్రాలు, చిన్న నౌకలతో సహా పలు ఇరాన్ సైనిక లక్ష్యాలపై రాత్రిపూట దాడులు చేసినట్లు అమెరికా పేర్కొంది. దీనికి ప్రతిగా జోర్డాన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఒమన్లోని రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. రష్యాపై కొత్త విడత ఆంక్షలు, ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం, పలు అంతర్జాతీయ భద్రతా అంశాలపై చర్చించడానికి యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రులు ఈరోజు బ్రసెల్స్లో సమావేశమయ్యారు. ఈ కూటమి విదేశాంగ విధాన అధిపతి కాయా కల్లాస్ సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ 250 ఆంక్షల జాబితాపై ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో హర్మీన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
4: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పులిసిన పాల పదార్థాల తయారీ పద్ధతులు మరియు వాటి పోషకాల ప్రాధాన్యం గురించి కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ వి చందన గారు అందించే వివరాలు వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 33 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ 76 నుండి 88% మరియు మధ్యాహ్నం 62 నుండి 76% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 19 నుండి 29 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు తెలియజేసిన మార్కెట్ వివరాలు ఇలా ఉన్నాయి. కొమ్ము రకం పసుపు క్వింటాలు ఒక్కింటికి గరిష్ట ధర 18,002 రూపాయలు, కనిష్ట ధర 9,011 రూపాయలు, మోడల్ ధర 13,340 రూపాయలు. పసుపు గోళా రకం గరిష్ట ధర 12,262 రూపాయలు, కనిష్ట ధర 9,836 రూపాయలు, మోడల్ ధర 12,807 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 11,626 రూపాయలు, కనిష్ట ధర 8,500 రూపాయలు, మోడల్ ధర 10,701 రూపాయలు. నువ్వులు తెల్లవి గరిష్ట ధర 13,500 రూపాయలు, కనిష్ట ధర 9,000 రూపాయలు, మోడల్ ధర 12,255 రూపాయలు. మొక్కలు హైబ్రిడ్ గరిష్ట ధర 2,025 రూపాయలు, మోడల్ ధర కనిష్ట ధరలు కూడా 2,025 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పులిసిన పాల పదార్థాల తయారీ పద్ధతులు మరియు వాటి పోషకాల ప్రాధాన్యం గురించి కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ వి చందన గారు అందించే వివరాలు వింటారు.
5: అందరికీ నమస్కారం. ఈరోజు మనం పులిసిన పాల పదార్థాల తయారీ పద్ధతులు మరియు వాటి పోషకాల ప్రాధాన్యం గురించి తెలుసుకుందాము. పాల ఉత్పత్తులలో పులిసిన పాల ఉత్పత్తులు ముఖ్యమైన కేటగిరీకి చెందినవి. వాటి తయారీ విధానం కూడా తేలికైనది. కల్చర్డ్ పాల పదార్థాలు ప్రపంచవ్యాప్తంగా అందరి ఆదరణను పొందుతున్నాయి. వాటి ప్రత్యేక ఆమ్లత్వ రుచి పోషక విలువలు ఇందుకు తోడ్పడుతున్నాయి. బి కాంప్లెక్స్ విటమిన్లుగా పాల భాగాలు కొవ్వు, ప్రోటీన్, లాక్టోస్ లవణాలుగా మారి త్వరగా అరిగే విధంగా యాంటీమైక్రోబియల్ లక్షణాలు పులిసే సందర్భంలో పొందటమే దీనికి దోహదపడుతుంది. లాక్టిక్ ఆమ్లం తక్కువ స్థాయిలో పిహెచ్ యాంటీబయాటిక్ లక్షణాలు పులిసే సందర్భంలో వచ్చి చేరతాయి. ప్రథమ సంబంధ వ్యాధులు, రక్తంలో కొలెస్ట్రాల్, కొలాన్ క్యాన్సర్ వంటి వాటి బారి నుండి కాపాడే విధంగా వ్యాధి నిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. పెద్దగా ఖర్చు కాని పరికరాలతోనే పాల ఉత్పత్తుల కర్మాగారాల్లో వీటిని ఉత్పత్తి చేయవచ్చు. ఈ నేపథ్యంలో పులిసిన పాల ఉత్పత్తుల వియోగం పెరుగుతూ వస్తుంది. దహి, మిస్టి దహి, శ్రీఖండ్, లస్సి, యోగర్ట్ వంటివి ఎక్కువగా వాడుతున్నారు. పులిసిన పాలకు 1,000 సంవత్సరాల చరిత్ర ఉంది. వాటి తాజా ఆమ్ల రుచి వల్ల ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల చేత ఆదరించబడుతున్నాయి. అందులో అత్యధిక భాగం లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా చేత పులియబెట్టబడగా కొంత భాగం మాత్రం బ్యాక్టీరియా మోల్డ్ కల్తీని నియంత్రించి నిల్వ చేసే లక్షణాలను మెరుగుపరిచేందుకు అదనపు ఆల్కహాల్ ఫెర్మెంటేషన్ ఉపయోగిస్తారు. నిల్వ చేసే ఆహారంగా ఈ గుణమే వాటి విజయానికి కారణం. కానీ ఈ మధ్యకాలంలో ఆహారంలో భిన్నత్వం కారణంగా ఆరోగ్య సంబంధిత ఆహారం అనే ప్రచారం పులిసిన పాలకే కాకుండా ద్రవరూపంలో పలు రకాల పండ్ల రసాలను కలపడం వల్ల ఆహార పానీయ పదార్థాలుగాను మార్కెట్లో ప్రచారం పొందుతుంది. పాల నుంచి వైవిధ్యమైన పులిసిన మార్పులు తెచ్చే ప్రయత్నంలో ఈనాటి ప్రారంభ తోడులు అంటే స్టార్టర్ కల్చర్స్ ప్రత్యేక రకాల లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియాను కలిగి ఉంటున్నాయి. ప్రయోజకరమైన ఈ బ్యాక్టీరియా సమూహంతో లాక్టోకొకై, లాక్టోబసిల్లి, లుకనోస్టాక్, పీడియోక్రొకై, ప్రొపయానిక్ బ్యాక్టీరియాతో పాటు కొన్ని సాధారణ ఈస్ట్ ఇంకా మోల్డ్ కూడా ఉన్నాయి. వివిధ రకాల పులిసిన పాల ఉత్పత్తులలో వీటిని విరివిరిగా వాడడం కొనసాగుతుంది. పులిసిన పాల ఉత్పత్తులలో తోడు యొక్క పాత్ర. తోడు అనగా స్టార్టర్ కల్చర్. స్టార్టర్ కల్చర్ యొక్క ముఖ్యమైన

ఉపయోగం పదార్థాలలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడం. రెండవ ఆమ్లం ఉత్పత్తి యొక్క రెండవ ప్రభావం గడ్డగట్టడం, తేమ బయటికి రావడం, ఆకృతి తయారవడం మరియు రుచిని ఉత్పత్తి చేయడం. దీనికి తోడుగా స్టార్టర్స్గా మంచి ఆమ్ల రుచితో పాటు వివిధ క్రిములను మరియు పాడు చేయుగల సూక్ష్మజీవుల నుండి రక్షించి పదార్థమును ఎక్కువగా నీళ్ళకాలం ఉండేలా చేస్తుంది. స్టార్టర్ కల్చర్స్లో ఎన్నో తినే సూక్ష్మజీవులు ఉంటాయి. దీనిని వేయగానే కావాల్సిన మార్పులను ఉత్పత్తి చెందుతుంది. సాధారణంగా గది ఉష్ణోగ్రతలో పెరిగే సూక్ష్మజీవులకు మీసోఫిలిక్ కల్చర్ మరియు ఎక్కువ ఉష్ణోగ్రతలో పెరిగే వాటిని థర్మోఫిలిక్ కల్చర్ అని అంటారు. పెరుగు మరియు భారతదేశంలో తయారయ్యే పులిసే పాల పదార్థాలకు మీసోఫిలిక్ స్టార్టర్ కల్చర్ను ఉపయోగిస్తారు. అవే యోగర్ట్కు థర్మోఫిలిక్ కల్చర్ను ఉపయోగిస్తారు. తోడు పులిసే ప్రక్రియలను ప్రభావితం చేసే కారకాలు: లాక్టిక్ ఆమ్లం బ్యాక్టీరియా స్టార్టర్కి దోహదపడే కారకాలు, ఉష్ణోగ్రత, పిహెచ్, తోడుకునే శక్తి, పెరుగుదల, నశింపజేసేవి, బ్యాక్టీరియోఫేజ్, తోడు పెట్టే సమయం, పాలను వేడి చేసే గుణాలు మొదలైనవి. పులిసే పాల పదార్థాలు తయారు చేసేటప్పుడు కావలసిన లాక్టిక్ ఆమ్లం బ్యాక్టీరియా పొందటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లాక్టిక్ స్టార్టర్ కల్చర్ పెరుగుదల శక్తికి కొన్ని ముఖ్యమైన కారకాలు. పులిసిన పాల పదార్థాల తయారీ పద్ధతులు: పెరుగు. పెరుగు అనేది గట్టిపడిన పదార్థంగా కనిపించినా అది ద్రవ పదార్థం. పాలను పాస్టరైజ్ చేసి హానికారం కానీ బ్యాక్టీరియా ఆమ్లం లేదా బ్యాక్టీరియా కల్చర్ని ఉపయోగించి తయారు చేయవచ్చు. పెరుగులో కూడా పాలలో లాగానే కొవ్వులేని పదార్థాలు ఉంటాయి. మృదువైన పెరుగును మీసోఫిలిక్ లాక్టోకొకైన్ ఉపయోగించి తయారు చేస్తారు. లుకనోస్టాక్ పెరుగును వెన్నెలాంటి రుచి, మంచి వాసన ఇస్తుంది. పులుపు పెరుగు థర్మోఫిలిక్ బ్యాక్టీరియా వలన వస్తుంది. దీనిని యోగర్ట్ తయారీకి ఉపయోగిస్తారు. ఈ బ్యాక్టీరియా 37 నుండి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో 4 గంటలలోపు పెరుగును తయారు చేస్తుంది. పెరుగును తయారు చేసే పద్ధతి: పాలను వేడి చేసి గదిలో ఉన్న ఉష్ణోగ్రతకి చల్లపరచి 0.5 నుండి 1% ముందు రోజు పెరుగును లేదా మజ్జిగ వేసి కదిలించకుండా రాత్రంతా ఉండనివ్వాలి. చల్లని ప్రదేశంలో పెరుగు పాత్రకి ఉష్ణోగ్రతకు అనువు చేయడానికి ఒక వూలు బట్టలో పెట్టాలి. మిస్తీ పెరుగు. మిస్తీ పెరుగు లేదా మిస్టీ డాయ్ అనేది చాలా ప్రసిద్ధి చెందిన తీయని పులిసే పాల పదార్థం. భారతదేశంలో తూర్పు ప్రదేశం, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో ఈ తీయని పదార్థాన్ని మిస్టీ పెరుగు, లాల్ పెరుగు అని అంటారు. ఈ పదార్థాన్ని సాధారణంగా కుండలో పెట్టి చల్లగా అమ్ముతారు. మిస్తీ పెరుగు తయారు చేసే పద్ధతి: మిస్తీ పెరుగు ఆవు పాలు లేదా అన్నీ కలగలిపిన పాలతో తయారు చేసుకోవచ్చు. శుభ్రమైన పాలను మరగబెట్టి కావాల్సినంత చక్కెరను వేసి చిన్న మంటపై కొంచెం చిక్కగా వచ్చేంత వరకు వేడి చేయాలి. లైట్ క్రీమ్ కలర్ నుండి లైట్ బ్రౌన్ కలర్ క్యారమల్ రుచి వచ్చేంత వరకు మంటను ఉంచాలి. తరువాత దాన్ని గదిలో ఉన్న ఉష్ణోగ్రతకు చల్లబరిచి పెరుగు కల్చర్ వేసి తోడు పెట్టాలి. తర్వాత దాన్ని కుండలో కావాల్సిన పరిమాణంలో పెట్టి రాత్రంతా తోడుకోనివ్వాలి. సాధారణంగా పెరుగు తోడుకోవడానికి 12 నుండి 14 గంటల సమయం పడుతుంది. గట్టి పెరుగు తయారైన తర్వాత శీతల స్థితిలో నిల్వ ఉంచాలి. పులిసిన పాల పదార్థాలలో మరొక పాల పదార్థం శ్రీఖండ్. శ్రీఖండ్ అనేది పాక్షిక ఘన తీయని పాల పదార్థం. ఇది జర్మనీలోని క్వార్గ్ను పోలి ఉంటుంది. ఇది గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో ప్రధానమైన ఆహార పదార్థం. ముఖ్యంగా పండుగ సందర్భాల్లో శ్రీఖండ్ భోజన పదార్థాల్లో ఒక ప్రధాన భాగంగా ఉంటుంది. లాక్టిక్ ఆమ్లపు బ్యాక్టీరియాను ఉపయోగించి పులియడం ప్రక్రియ ద్వారా పెరుగు తయారు చేసి వే అనే ద్రవ పదార్థాన్ని పెరుగు నుంచి వేరు చేసి తర్వాత చక్కెరను, సుగంధాన్ని, ఇతర పదార్థాలను కలిపి శ్రీఖండ్ను తయారు చేస్తారు. దీని సమ్మేళనం 34 నుండి 40% వరకు తేమ,
చక్కెర 43 నుండి 45%,

0: కొవ్వు 4 నుండి 6%, కొవ్వుగాని ఘనపదార్థం 10 నుండి 12% ఉంటాయి. గడ్డకట్టిన పెరుగును కలిపి మస్లిన్ గుడ్డలో వేసి ద్రవ పదార్థాన్ని వేరుపరచుటకు 10 నుండి 12 గంటల పాటు వేలాడదీస్తారు. ఈ విధంగా వచ్చిన పదార్థాన్ని చక్క లేదా మస్క అని అంటారు. 10 కిలోగ్రాముల పాల నుండి 65 కిలోగ్రాముల చక్క ఉత్పత్తి అవుతుంది. ఈ ఉత్పాదికత పాల సంఘటనపై ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన చక్కని తగు పరిమాణంలో చక్కెర, సువాసననిచ్చే ద్రవ్యాలు, రంగు మొదలగు వాటిని కలుపుతారు. సామాన్యంగా సాఫ్రాన్, వెన్న, చరోలి, బాదం పప్పు, జీడిపప్పు, మామిడి రసం, కాలానికి అనుగుణంగా లభించే ఇతర ఫలాలను కూడా కలుపుతారు. శ్రీఖండ్ చల్లగా ఉన్నప్పుడే వినియోగిస్తారు. పులిసిన పాల పదార్థాలలో మరొక పాల పదార్థం లస్సీ. లస్సీ ఎండాకాలంలో ఎక్కువగా మన భారతదేశంలో త్రాగే పానీయం. మంచి నాణ్యత గల లస్సీకి క్రిమిగుణం, మృదువైన ఆకృతి, మెరిసే గుణం మరియు తెల్లని రంగు నుండి పసుపు రంగులో ఉండి లక్షణాలు కనిపిస్తాయి. ఇది కొంచెం పుల్లని రుచితో మరియు తీయని రుచి కలిగి ఉంటుంది. లస్సీను పాస్టరైజ్ చేసి హోల్ పాలతో లేదా కొంచెం కొవ్వులేని పాలతో తయారు చేస్తారు. దీనిలో కొంచెం లాక్టిక్ మరియు రంగు రుచులను పెంపొందించే సూక్ష్మజీవులను కలుపుతారు. మన దేశంలో కొన్ని ప్రదేశాలలో మజ్జిగ, ఛాస్, మఠాలను తీయని క్రీమ్ నుండి తయారు చేస్తారు. లేదా హోల్ పాలలో తయారు చేసిన పెరుగును మరియు వెన్నను తీసేటప్పుడు వచ్చే ద్రవాన్ని లస్సీ అంటారు. ఈ విధంగా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే రకరకాల పులిసిన పాల ఉత్పత్తులను తయారు చేసుకొని రైతు సోదరులు లాభాలను పొందవచ్చు. అలాగే వీటి వలన యువత మంచి ఉపాధిని కూడా పొందవచ్చు.
1: ఇంతవరకు మీరు పులిసిన పాల పదార్థాల తయారీ పద్ధతులు మరియు వాటి పోషకాల ప్రాధాన్యం గురించి కామారెడ్డి డైరీ టెక్నాలజీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ వి. చందన్ గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.

0: జానపద గేయం విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో ఇప్పుడు పండ్లు ఇంకా కూరగాయల్లో ఉండే పోషక విలువల గురించి కొన్ని వివరాలు వింటారు.
1: రంగురంగుల హరివిల్లు, సీతాకోక చిలుకలు, పచ్చని తోరణాలు, ప్రకృతిలోని వివిధ వర్ణాలు మనస్సుకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే అనునిత్యం మనం చూసేటటువంటి రంగురంగుల పండ్లు కూరగాయలు ఆహ్లాదంతో పాటు మన శరీరానికి ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తాయి. రంగురంగుల పండ్లు కూరగాయల్లో ఎన్నో రకాలైనటువంటి విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు వివిధ పోషక విలువలు ఉన్నాయి. పండ్లు కూరగాయల్లో ఉండే పిగ్మెంట్స్ రంగునివ్వటానికి కారణమవుతాయి. ఆకుపచ్చ రంగుకు క్లోరోఫిల్ కారణం కాగా, నారింజ రంగుకి కెరోటినాయిడ్స్, నీలం రంగుకు ఫ్లావనాయిడ్స్, పసుపు రంగుకు జాంతోఫిల్ అనే పిగ్మెంట్స్ కారణమవుతాయి. వీటి వల్ల ఎన్నో లాభాలున్నాయి. ప్రమాదానికి గురైనప్పుడు శరీరంలో డిఎన్ఏ క్షీణించకుండా కెరటినాయిడ్స్ కాపాడుతాయి. సల్ఫోర్ ఆఫిన్ ఐసోసయనేట్ ఇండోల్ అనే రసాయనాలను ఉత్పత్తి చేసి క్యాన్సర్ వ్యాధిని అరికడతాయి. అంతేకాకుండా పీచు పదార్థం అధికంగా ఉండటంతో మలబద్ధకాన్ని, మధుమేహాన్ని నివారిస్తాయి. అందువల్ల రంగురంగుల పండ్లను కూరగాయలను సలాడ్స్గా కాని, భోజనంతో కాని ఆహారంలో ప్రతిరోజు ఉండేలా చూసుకోవాలి. ఆకుపచ్చగా ఉండేటటువంటి కాయగూరలు పండ్లు ఒనగూర్చేటటువంటి ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ అధికంగా ఉంటుంది. పీచు పదార్థం జియాగ్జాంధిన్, రెన్వెరట్రాల్, సి విటమిన్, ఫ్లావనాయిడ్స్, ఐసోసయనేట్, పెర్సెటిన్ అనేటటువంటి ఎన్నో పోషకాలు వీటిలో ఉన్నాయి. ఇవి కంటిచూపును, రెటీనాను ఆరోగ్యంగా ఉంచడానికి, రక్తహీనతను తగ్గించడానికి ఉపయోగపడతాయి. రక్తంలోని కొలెస్ట్రాల్ను తగ్గించటమే కాకుండా క్యాన్సర్ను నిరోధిస్తాయి, రోగ నిరోధక శక్తిని గణనీయంగా మెరుగుపరుస్తాయి. ఉదాహరణకు అవకాడో, బ్రక్కోలి, గ్రీన్ క్యాబేజీ, బెండ బీన్స్, గ్రీన్ గ్రేప్స్, గ్రీన్ యాపిల్ ఇలాంటివన్నమాట. ఇక పసుపు నారింజ రంగులో ఉండేటటువంటి పళ్లలో ప్రధానంగా బీటా కెరటిన్, జియాగ్జాంధిన్, ఫ్లేవనాయిడ్స్, లైకోపీన్, పొటాషియం, విటమిన్ సి లాంటి ఎన్నో పోషకాలున్నాయి. ఇవి వయసు పెరగటం వల్ల వచ్చే అన్ని సమస్యలను నిరోధిస్తాయి, వృద్ధాప్యం బారి నుండి రక్షిస్తాయి, కంటి సమస్యలు, నాడీ సంబంధ సమస్యలను ఎదుర్కొంటాయి, దీర్ఘకాలం యౌవనంగా ఉంచుతాయి, కణజాలం క్షీణించటాన్ని, అలాగే ప్రీ రాడికల్స్ ను గణనీయంగా తగ్గిస్తాయి, కణజాలాల మధ్య ఉండే జిగట వంటి కొల్లాజెన్ అభివృద్దికి దోహదం చేస్తాయి. అందువల్ల చర్మం, కండరాలు అన్ని బిగుతుగా ఉండటానికి సహాయపడతాయి, సుదీర్ఘకాలం యవనంగా ఉండవచ్చు. కీళ్ల చివరన ఉండేటటువంటి మృదులాస్థి కణజాలం ఉత్పత్తితో పాటు దాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది. ఆహారంలోని కాల్షియం, మెగ్నీషియం పోషకాలు ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఉదాహరణకు బొప్పాయి, క్యారెట్స్, నారింజ, నిమ్మ, మామిడి, పైనాపిల్, సీమరేగు, అత్తిపండు, ఎల్లో పియర్స్, గుమ్మడి పండు, స్వీట్ కార్న్, యాప్రికాట్ వంటి ఇలాంటివన్నమాట. ఇక ఎర్రని పళ్లు కూరగాయలు లైకోపిన్ పిగ్మెంట్, ఎల్లాజిక్ యాసిడ్, క్సెర్వెటిన్, క్వెర్సిటిన్, హెస్పరిడిన్ వంటి పోషకాలు, పిగ్మెంట్లు వీటిలో సమృద్దిగా ఉంటాయి. ఇవి ప్రోస్టేట్ క్యాన్సర్ ను తగ్గించటమే కాకుండా కణుతుల పెరుగుదలను నిరోధిస్తాయి, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రీ రాడికల్స్ వంటి వ్యర్థాలను, మలినాలను బయటకు పంపిస్తాయి, కీళ్లకు బలాన్ని అందిస్తాయి. ఈ ఎర్రని పళ్లు ఆర్థైటిస్ జబ్బు ఉన్నవారికి కీళ్లకు బలాన్నిస్తాయి. ఉదాహరణకు టొమాటో, చెర్రీ పళ్లు, ఎర్రజామ, దానిమ్మ, యాపిల్స్, స్ట్రాబెర్రీ, ముల్లంగి, ఎర్ర ఉల్లి, రెడ్ బెల్ పెప్పర్, ఎర్ర మిరపకాయలు ఇలాంటివి. తెల్లని పళ్లు, వీటిలో లిగ్నాన్స్, బీటా గ్లూకాన్స్ అనే పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మనలో రోగ నిరోధక శక్తిని పెంచి మనకు హాని చేసేటటువంటి అంశాలపై పోరాడే బిసెల్స్, టీసెల్స్ ను ఉత్తేజితం చేస్తాయి. ప్రోస్టేట్ క్యాన్సర్, పెద్ద పేగులు, రొమ్ము క్యాన్సర్ ను తగ్గిస్తాయి, హార్మోన్లు సమతుల్యంగా ఉండేలా చూస్తాయి. ఉల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం కణుతులు, ట్యూమర్ను నిరోధిస్తుంది. ఉదాహరణకు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఉల్లి, వెల్లుల్లి, వైట్ కార్న్, వైట్ పీచ్, పుట్టగొడుగులు, అరటి ఇలాంటివన్నమాట. నీలం లేదా ఊదారంగు, ఈ రంగు పళ్లు కూరగాయలు సహజంగా వగరు రుచితో ఉంటాయి. వీటిలో ఉండే ల్యూటిన్, జియాగ్జాంధిన్, రెన్వెరిట్రాల్, ఫ్లేవనాయిడ్స్, ఎల్లాజిక్ యాసిడ్, క్వెర్సెటిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంథోసయానిన్లు అధికంగా ఉంటాయి. ఈ రంగు కూరగాయలు రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ఫ్రీ రాడికల్స్ ను గణనీయంగా తగ్గిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచి జీర్ణక్రియను క్రమబద్దీకరిస్తాయి. మన శరీరంలో కాల్షియం, ఐరన్ వంటి పదార్థాలు శరీరానికి అందేలా చూస్తాయి. శరీరంలోని క్యాన్సర్ జబ్బు రాకుండా, జీర్ణనాళంలో గడ్డకట్టే కణుతులు ఏర్పడకుండా నిరోధించి రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తాయి. ఉదాహరణకు నల్ల ద్రాక్ష, నేరేడు, బ్లూబెర్రీస్, వంగ, బీట్రూట్ ఇలాంటివన్నమాట. ఇలా మన శరీరానికి ఎంతో అవసరమైనటువంటి ఆకుకూరలు, కాయకూరలు, పళ్లను, ఎన్నో పోషక విలువలు, రోగ నిరోధక శక్తిని కలిగి ఉండే పళ్లు కూరగాయలను రోజువారి ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
0: ఇంతవరకు మీరు పండ్లు ఇంకా కూరగాయల్లో ఉండే పోషక విలువల గురించి కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు మరొక జానపద గేయం విందాం.

ఇంతటితో ఈనాటి పంట పొలాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:45 కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఉండేటువంటి ఒక పథకం ఏంటంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మనకి ఈ రోజున కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారు మనకి వివరిస్తారు ఈ పథకం గురించి. నమస్కారం అండి.
1: నమస్కారం అండి. ఈరోజు మీరు చెప్తున్నటువంటి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పిఎంఈజీపీ అనే దాని అంశం గురించి మనం దృష్టి పెట్టి మాట్లాడుకుందామండి. ఇది 2008 ఆగస్టు 15 ప్రారంభమైంది ఈ పథకం. మనం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతం తర్వాత పట్టణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో మనకు ఇది మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు, ఎంఎస్ఎంఈ వాళ్ళు దీన్ని మనకు ఈ యొక్క పథకాన్ని అందిస్తున్నారు. ఇందులో మనకు నోడల్ ఏజెన్సీగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ కమిషన్ ఉంటుంది మనకు. ఇందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తయారీ రంగం, సేవా రంగం అనేక రెండు భాగాలుగా ఉంటున్నాయి. ఇవి కొత్తగా ఏర్పాటు చేసేటువంటి యూనిట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ యొక్క అంశాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తయారీ రంగంలో 50 లక్షల వరకు, సేవా రంగంలో 20 లక్షల వరకు బ్యాంకు రుణం అందించబడుతుంది. అంతేకాకుండా మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 35% వరకు ప్రభుత్వ సబ్సిడీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే లబ్ధిదారుని వాటా 5 నుండి 10% వరకు లబ్ధిదారుడు తన వాటాగా పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఓపెన్ కేటగిరీ మెన్ అని ఒక అంశంగా భాగంగా చెప్పుకుంటే, రెండవ భాగం రిజర్వ్ కేటగిరీగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఓపెన్ కేటగిరీ మెన్ అనే దాంట్లో మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం. గ్రామీణ ప్రాంతంలో ఇది అనేక మందికి ఉపాధి కోసం ప్రోత్సహించే పథకం కాబట్టి 25%, పట్టణ ప్రాంతంలో 15% వరకు సబ్సిడీ వీరికి లభిస్తుంది మొత్తం ప్రాజెక్టు వ్యయంలో. తర్వాత రిజర్వ్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఇందులో లబ్ధిదారులు ఎవరు, వాళ్ళకి ఎంతవరకు సబ్సిడీ వర్తిస్తుందనే విషయం మనం తెలుసుకుందాం. ఇందులో లబ్ధిదారులుగా మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబు, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, విభిన్న ప్రతిభావంతులు, ఇవన్నీ కూడా రిజర్వ్ కేటగిరీలో వచ్చినటువంటి లబ్ధిదారులుగా మనం చెప్పుకోవచ్చు. వీరికి గ్రామీణ ప్రాంతంలో 35%, పట్టణ ప్రాంతంలో 20% వరకు సబ్సిడీ వీళ్లకు లభించే అవకాశం ఇందులో ఉంది. అయితే ఇంకా మనకు ఈ యొక్క పథకాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత ఈ పథకం ఈరోజు ఎలా స్టేటస్లో ఉందనే అంశాలు మనం చూసినట్లయితే, మనకు మొట్టమొదటిగా అసలు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఏ అర్హత ఉంటే ఈ పథకానికి మనకు వర్తింపు జరుగుతుంది అనే అంశం మనం చూద్దామండి. ముందుగా మొట్టమొదటిగా వారి యొక్క విద్యార్హతను బట్టి, ఇంకా మనం చెప్పాలంటే ఇంతవరకు చెప్పుకున్నాము గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అనేది అంశం కూడా మనకు చూడాల్సి వస్తుంది. ఇంకా లబ్ధిదారుడు ఎంత వాటను పెట్టగలుగుతాడు పెట్టుబడిగా అనే అంశం కూడా మనం చూసుకోవాలి. ఇది చూసుకున్నట్లయితే ప్రామాణికంగా వారి యొక్క ఎటువంటి మనకు డాక్యుమెంట్స్ అవసరమవుతాయంటే, మొట్టమొదటిగా ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటారు దరఖాస్తుదారు ఉంది. తర్వాత ఆధార్ కార్డు తీసుకుంటారు. ఆధార్ కార్డులో ఉన్నట్టు చిరునామాను బట్టి మీరు గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అని తేలిపోతుంది. ఇంకా మనము ఒక రిజర్వ్ కేటగిరీలో వ్యక్తిగా మనం ఒకవేళ అప్లై చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రము, లేకుంటే విభిన్న ప్రతిభావంతుడు అయితే ఆ డిసేబిలిటీ పత్రము, లేకుండా అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ పత్రము, ఇలాంటి డాక్యుమెంట్స్ కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటాయి. అయితే మనము అన్నిటికంటే ముఖ్యంగా మీరు తయారీ రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, సేవా రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, మీ యొక్క ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైన ఇక్కడ అంశంగా మనం చెప్పుకోవచ్చు. తయారీ రంగంలో చూసినట్లయితే 50 లక్షల వరకు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ మనం వచ్చేంత వరకు మనం ఒక డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. తర్వాత సేవారంగం అయితే 20 లక్షల వరకు బ్యాంకు రుణం మనకు, దానికోసం కూడా మనం డిపిఆర్ని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. ఇక ఎప్పుడైతే మనము ఈ బేసిక్ ఈ చెప్పుకున్నామో ఈ యొక్క డాక్యుమెంట్స్లో ఈ యొక్క దరఖాస్తుకు కావాల్సినటువంటి పత్రాలన్నీ కూడా మనము సంపార్చుకుంటామో దాన్ని ఆధారం చేసుకొని మనము ఇంకా వాళ్ళ యొక్క విద్యార్హత ఏంటి, వాళ్ళ కుల ధృవీకరణ ఏంటి అని చూసుకుంటాము. ఈ బేసిక్ అయిన తర్వాత ఈడీపీ ఉంటుందండి మనకు రిజిస్ట్రేషన్. ఈడీపీ అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వీళ్ళు నమోదు చేసుకోవాలి. ఇది ఆఫ్లైన్ ఈడీపీ ట్రైనింగ్ ఉంది, ఆన్లైన్ ఈడీపీ ట్రైనింగ్ ఉంది. ఇప్పుడు మనం ఆఫ్లైన్ ఈడిపి ట్రైనింగ్ తీసుకున్నామంటే ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకు ఆర్సేటి కెనరా బ్యాంక్ వాళ్ళు కడపలో మనకు ఆర్సేటి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మనకు చాలా కోర్సుల్లో చాలా చాలా బ్యాచ్లో మనం నడుపుతున్నారు మన కడపలోనే. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఈడిపి రిజిస్టర్ చేసుకొని అక్కడ సర్టిఫికేట్ని వీళ్ళు పొందవచ్చు. అలా కాని పక్షంలో మొబైల్ యాప్ ద్వారా వాళ్ళు ఆన్లైన్లో కూడా ఈడిపి ట్రైనింగ్ వాళ్ళు పొందుకోవచ్చు. ఇలా ఈడిపి

0: ఈ వయసు ఆధారితంగా ఆధార్ కార్డుని మనం అప్లోడ్ చేస్తాం. ఇంకా ఎంతమంది వాళ్ళకు డిపెండెంట్స్ ఆధారంగా ఉంటున్నారో అతని మీద ఆధారపడి, స్త్రీ కానీ పురుషుని బట్టి వారికి ఆధారితంగా ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అది అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయనకు సొంత గృహం ఉందా లేకుండా అంటే అద్దె గృహం ఉందా అని చెప్పి అది కూడా మనం ఆధారం అప్డేట్ చేస్తాం. నివాస మనం చిరునామాకు ఆధారంగా ధ్రువపత్రాన్ని అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయన విద్యార్హతను బట్టి సర్టిఫికేటు, అనుభవం ఏదైనా ఉంటే మనకు వ్యాపార రంగంలో ఆ సర్టిఫికేటు, లేదు ఎటువంటి అయినా ఇంకా మనకు అతనికి ఏదైనా ఆదాయ వనరు ఉందంటే ఆయా సర్టిఫికేటు, ఈ విధంగా మనము పాన్ కార్డు, ఇంకా అతను ఒకవేళ ఎటువంటి అయినా సరే మన అతను ఎల్ఐసి కానీ మనకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ ఇటువంటి ఏదైనా ఉంటే కూడా మనము ఆ కాపీని కూడా మనం అప్లోడ్ చేస్తామండి. సరే, ఇక ఎన్ని మన ఒక అంశం అయితే, అప్లికేషన్ పెడుతున్న దరఖాస్తుదారుడు తను ఏదో ఒక బ్యాంకులో అతను ఒక అకౌంట్ కలిగి ఉండాలి. ఆ బ్యాంకుతో తప్పకుండా కూడా ఒకవేళ అతను పిఎంఈజీపీకి అప్లై చేస్తున్నట్లయితే ఆ బ్యాంకుతో ఎంతవరకు రుణం మిగలుగుతారనే విషయాన్ని ఒకసారి సంప్రదింపులు జరిగి ఉండాలి దరఖాస్తుదారుడు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా బ్యాంకుతో ఈ యొక్క లావాదేవీల గురించి వాళ్ళు చర్చలు జరుపుతారో తప్పకుండా బ్యాంకు వాళ్ళు ఇతనుకున్న పాన్ కార్డును బట్టి, సిబిల్ స్కోర్ను బట్టి, క్రెడిట్ హిస్టరీని బట్టి ఇతను ఏదన్నా సరే రుణ సదుపాయం పొందుకుంటే తిరిగి కట్టే స్తోమత ఉందా లేదా, నిలకడగా కడుతున్నాడా, లేకుంటే ఇతని యొక్క గతంలో ఇతను చేసిన లావాదేవీల యొక్క పరిస్థితి ఏముందని అంచనా వేసుకొని మీకు ఆ సిబిల్ స్కోర్ను బట్టి మీకు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమవుతారు. ఇంకా అంతేకాకుండా మనకు మొదటి ఒక ఇది మనము మొదట్లోనే చెప్పుకున్నాము, నూతన మైక్రో యూనిట్లకు మాత్రమే ఈ ఆర్థిక సహాయం లభిస్తుందని చెప్పుకున్నాము. తర్వాత ఒకవేళ మొదటిగా తీసుకున్న రుణాన్ని ఇతర చక్కగా కట్టగలిగి సకాలంలో దాన్ని నిర్వర్తించుకోగలిగినట్లయితే మనకు తప్పకుండా రెండవసారి కూడా రుణం మళ్ళీ తీసుకునే అవకాశం మళ్ళీ ఉంది. రెండవసారి సెకండ్ లోన్ కూడా అవకాశం ఉంది.
1: అంటే ఈ 50 లక్షలకి
0: పైబడి సార్, పైబడి అండి. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం కనీస కాల పరిమితి 3 సంవత్సరాలుగా పెట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను ఈ పిఎంఈజీపీ ఈ www.pmegp.in అనే ఒక వెబ్సైట్ని సందర్శించి మనం గతంలో ముందు చెప్పుకున్న విధంగా కొత్త అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకొని, ఏజెన్సీని సెలెక్ట్ చేసుకొని, ఏజెన్సీ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చెప్పుకున్న ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తను అప్లోడ్ చేశాడంటే తప్పకుండా ఒక నెల లోపల ఇతనికి అన్నీ చక్కగా ఉన్నట్లయితే, ప్రతి డాక్యుమెంట్ సకాలంలో అన్నీ అప్లోడ్ చేసి ఉన్నట్లయితే ఒక నెల లోపలే ఇతనికి సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుంది. వచ్చిన ఈ నగదు మొత్తాన్నంతా కూడా మొత్తం వెంటనే అతనికి ఇవ్వకుండా 3 సంవత్సరాల కాల పరిమితి వరకు బ్యాంకు వాళ్ళే దాన్ని డిపాజిట్గా బ్యాంకులోనే పెట్టుకోవడం జరుగుతుంది సబ్సిడీని.
1: అంటే ఇప్పుడు ఈ సూక్ష్మ మధ్య తరహా మరియు ఈ చిన్న పరిశ్రమల శాఖ వారు దీనిని ప్రోత్సహిస్తున్నారు వారి సహాయం.
0: అవునండి అవునండి, మనం చెప్పుకున్నాం వికసిత్ భారత్లో 2047లో భారతదేశంలో యువత కానీ స్త్రీలు కానీ పేదరికము మనకు నిర్మూలన జరగాలంటే ఈ స్త్రీలు తర్వాత యువత బలపడాలి, వాళ్ళకి మహిళా సాధికారత పెరగాలి, యువత శక్తి నైపుణ్యాలు అందుకోవాలంటే ఇటువంటి మనకు పథకము ఎంతో అవసరంగా ఉంటుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఈ పెట్టుబడి రంగంలో లేదా సేవా రంగంలో ఏ ఏ పరిశ్రమలలో వీళ్ళు ఎక్కువగా మొగ్గు చూపించడానికి అవకాశం ఉంటుంది, ఏ ఏ రంగాలలో వీరు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది?
0: ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితేనండి, మనకు సేవా రంగం చూసుకుంటే చాలామంది ఎక్కువగా ఇష్టపడి వచ్చేది మనకు టాక్సీలు, అంటే ఫోర్ వీలర్లు మనం తీసుకోవడంలో చాలామంది ఎంతో శ్రద్ధను చూపిస్తారు. యెల్లో బోర్డు టాక్సీ బోర్డుగా తీసుకొని వీళ్ళు ట్రావెల్స్గా టాక్సీస్గా వీళ్ళు నడుపుకుంటూ ఉంటే వీళ్ళు సకాలంలో దాన్ని తిరిగి చెల్లించుకునే శక్తి ఉంటుంది, దానికి తగ్గట్టుగా వీళ్ళ రుణాన్ని కట్టుకోగలుగుతారు, దానికి తగ్గట్టుగా మనం చెప్పిన విధంగా ఈ 2వ లోన్ కూడా మళ్ళీ ముందుకు వెళ్ళేటట్టుగా యోగ్యత వీళ్ళకు అర్హత వచ్చేస్తుంది. ఈ చెప్పుకున్న ఈ చిన్న ఉదాహరణ బట్టి ఒక టాక్సీ రంగంలో యెల్లో బోర్డ్ తీసుకొని ఎవరైనా సరే ఈ పిఎంఈజీపీ యొక్క ప్రోగ్రామ్ని ఈ పథకాన్ని చాలా ఎక్కువ మంది వాడుకునేది అయితే మనం ఈ యొక్క స్కీమ్ గురించి మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా
1: టాక్సీ ఆటోలు అవి కూడా ఇందులోకి వస్తాయండి?
0: తీసుకోవచ్చు సార్, తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈవీ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఈవీ మనం
1: ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్
0: తీసుకోవచ్చు. ఈ మనకు పర్యావరణానికి హితంగా ఉంటుంది, మనకు కూడా ఆదాయ వనరుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వికసిత్ భారత్లో మనకు మనం ముందుగా దీనికి చెప్పుకోవాలంటే ఒక భాగస్వాములుగా దీంతో ఈ పథకం ద్వారా మనం ముందుకు పోవచ్చు.
1: అలాగే ఈ పెట్టుబడి పరిశ్రమల్లో ముఖ్యంగా ఇది సేవా రంగంలో ఇప్పుడు మీరు చెప్పారు, అలా కాకుండా కొన్ని ఉత్పత్తి సృష్టించేటటువంటి పరిశ్రమల్ని వాటిని
0: తయారీ రంగం అంటే మనకు ఉదాహరణకి ఫుడ్ ప్రాసెసింగ్ అనేది బాగా లాభాలు ఆర్జించినటువంటి మనం ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. మన కడపలో మనకు చెప్పాలంటే హార్టికల్చర్ హబ్కు మనము బలంగా ఉంది. మనకు ఇక్కడ ఉన్నటువంటి చీనీ తోటలు కానీ అరటి తోటలు కానీ మనకు దాని

0: తోటలు కానీ, ఇంకా మనకు మిర్చి తోటలు కానీ, పసుపు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మనము ఇటువంటి వ్యవసాయ ఆధారిత రంగంలో, అంటే మన పంట చేతికొచ్చిన పంటను అట్లాగే మార్కెట్లోకి నేరుగా ప్రత్యక్షంగా పంపించకుండా దానికి వాల్యూ అడిషన్ చేసి పంపించాలండి. దానికి అనుగుణంగా మనం ఏం చేయాలి, తయారీ రంగంలో తీసుకుని కొప్పర్తిలో చాలా ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. కొప్పర్తిలో మీరు తయారీ రంగంలో మీరు ఒక ముందుకొచ్చారంటే, ఒక డిపిఆర్తో వచ్చారంటే తప్పకుండా కూడా ఆడొక పరిశ్రమని మనం ఒక ఎంఎస్ఎంఈ పరిశ్రమని పెట్టుకోవచ్చు. తప్పకుండా ఈ 50 లక్షల లోపు ఉండేటి చాలా వరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం పెట్టుకోవాలంటే పిఎంఈజీపీ స్కీము చాలా చాలా ఉపయోగపడుతుంది మహిళలకి ప్రత్యేకంగా, ఇంకా అదేవిధంగా పురుషులకు కూడా మనం యువతకు చెప్పవచ్చు.
1: అయితే ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో ఇప్పటి వరకు ఎంతమంది దాన్ని ఉపయోగించుకున్నారు, ఎంతమంది లబ్ధిదారులు నిజంగా ఈ పథకం ద్వారా ముందరికి వెళ్ళగలిగారు వారి జీవితంలో?
0: మనకు ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటేనండి, గ్రామీణ పట్టణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం. సో మనం అనుకున్న ఈ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా మన నేటి యొక్క గణాంకాలు చెప్తాయి. మనకు నేటి వరకు చూసినట్లయితే మనకు 43.8 లక్షల మనకు అప్లికేషన్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కూడా మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మనము 75% గ్రామీణ ప్రాంతం, 25% పట్టణ ప్రాంతం. ఇంకా అందులో ఇంకా చాలా విశేషమైన అంశం ఏంటంటే 35% మహిళలే వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు ఈ యొక్క పథకం ద్వారా. సో ఈ యొక్క గణాంకాలు మనకు స్పష్టంగా చెప్తాయి ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా ఇది విజయవంతంగా నమోదైందని మనం చెప్పుకోవచ్చు.
1: చాలా ధన్యవాదాలు. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ఎందుకంటే అంత శాతం ఎక్కువగా రుణాలు ఇవ్వడం కానీ అందులో మళ్ళీ సబ్సిడీలు ఇవ్వడం కానీ ఇటు తయారీ రంగం కానీ అటు సేవా రంగాల్లో కానీ చాలా సులభంగా జరుగుతోంది. సెక్యూరిటీస్ కూడా చాలా వరకు చాలా తక్కువగానే ఉన్నాయి, ఉన్నా కూడా అవి మినిమంగా మనకు ఉండేటటువంటి కొన్ని ఇన్సూరెన్స్ పథకాల్లో వాటిలో మనం కానీ పెట్టుకున్నట్లయితే అవే మనకి తిరిగి కొల్లెటరల్ సెక్యూరిటీస్గా కూడా ఉపయోగపడతాయని చెప్పి సురేష్ కుమార్ గారు మనకి చెప్పారు. సురేష్ కుమార్ గారు చాలా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
1: నమస్కారం.
2: ఇంతవరకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ మరియు స్కిల్ అధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారితో పరిచయం ఉన్నారు పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. మీరు ట్యూన్ చేశారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు. సినిరంజన్ కార్యక్రమంలో కొన్ని దేశభక్తి గీతాలు విందాం. మరి ముందుగా అమెరికా అబ్బాయి ఈ చిత్రం కోసం ఎస్ రాజేశ్వరరావు సంగీతాన్ని అందించగా సుశీల్ ఆలపించిన ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము.

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
4: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9444000487.
5: కార్యక్రమం ఇప్పుడు వినండి. రాక్షసుడు ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన ఈ గీతం.

0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
1: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
0: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్ కలీలవాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
3: బడిపంతులు ఈ చిత్రం కోసం కేవీ మా దేవన్ సంగీతాన్ని అందించగా ఘంటసాల బృందం ఆలపించిన ఈ పాట వినండి.

0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
0: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, ఆపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.

కావాలి రచిస్తూ నారు పోసావా, నీరు పెట్టావా, కోట కోసావా, కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్యం ఎత్తుకుని తిని బ్రతికే నీకు శిస్తుండు కట్టాలరా? అని ఫళ ఫళ సంకెళ్ళు

విన్నపాట 2005లో విడుదలైన మేజర్ చంద్రకాంత్ ఈ చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించింది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1982లో విడుదలైన బొబ్బిలి పులి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. జుమ్మంది నాదం ఈ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర మౌనిక ఆలపించిన ఈ పాటకు కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు.

0: మీరు విన్న ఈ పాటతో ఈ నటి ఈ సినీ రంజని కార్యక్రమం సొంతం తిరిగి రాత్రి 10 గంటలకు మరికొన్ని సినీ గీతాలు వినవచ్చు. ఆకాశవాణి సమాపత్ కేంద్రం సమయం 8:30. ఇప్పుడు విందాం కొన్ని జానపద గేయాలు. ముందుగా ఈ పాటతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.
1: సచ్చిపోతుంది రో సచ్చిపోతుంది రో

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: కలర్ టీవీ గాలిపోని ఓ బావా కనిపెట్టి

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

గారు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం అది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి గృహప్రవేశం చిత్రం కోసం కేజీ యేసుదాస్ ఆలపించిన ఈ గీతం.

పాట గోరంత దీపం. ఈ చిత్రం కోసం ఆరుద్ర సాహిత్యానికి కెవి మహాదేవన్ సంగీతాన్ని అందించగా పి సుశీల ఆలపించిన ఈ చిత్రం 1978లో విడుదలైంది. శ్రుతులు 103.2 మెగాహెర్ట్జ్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. మధురగీతల కార్యక్రమాలు ఇప్పుడు వినండి. 1973లో విడుదలైన గంగా మంగ ఈ చిత్రం కోసం రమేష్ నాయుడు సంగీతాన్ని అందించగా ఘంటసాల పి సుశీలతో కలిసి ఆలపించిన ఈ గీతం

తీరేంతవరకు గంగామంక గాజుల కిష్టయ్య ఎంకీ నాయుడు బావ ఎదురీత డ్రైవర్ రాముడు చిత్రాల్లోని పాటలు విన్నారు. శ్రోతలు 103.2 మెగాహెట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. మొదటికి తొలి కార్యక్రమంలో తర్వాతి పాట 1955లో విడుదలైన దొంగరాముడు ఈ చిత్రం కోసం పెండ్యాల సంగీతాన్ని అందించగా సుశీల ఆలపించిన ఈ గీతం

పాట 1973లో విడుదలైన ధనమా దైవమా. ఈ చిత్రం కోసం టీవీ రాజు సంగీతాన్ని అందించగా పి సుశీల ఆలపించిన మధుర గీతం అది. శ్రోతలు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. మధుర గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1972లో విడుదలైన దేవుడమ్మ. ఈ చిత్రం కోసం సత్యం సంగీతాన్ని అందించగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం

0: సామే ఎక్కడో దూరాన కూర్చున్నావు.
1: 1973లో విడుదలైన దేశోద్ధారకులు ఈ చిత్రం కోసం పి సుశీలమ్మ ఆలపించిన ఈ గీతానికి కెవి మహాదేవన్ సంగీతాన్ని సమకూర్చారు.

పాట. 1970లో విడుదలైన చిట్టి చెల్లెలు ఈ చిత్రం కోసం పి సుశీల ఎస్పి బాలసుమౌని ఆలపించింది. ఈ పాటతో ఈనాటి మధుర గీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో అనంతరం 11:05 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి.